ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు

శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 నిమిషాల 14 సెకండ్లు. శ్రోతలకు నమస్సురతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ప్రతి వనము ప్రతి నదము. పురిపండ అప్పస్వామి గారి సాహిత్యం బృందగానం వింటారు తిరుపతి రామన్ సూరి గారి సంగీత నిర్దేశకత్వంలో.

ధరణితల గత సకల హత కలిల శుభ సలిల గత బహుళ వివిధ మలహతి చతుర విలోకన మాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య. బహు సంకట నరకావట పత దుష్కట కలి కంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాకృత కమలార్చిత శుభమజ్జన జల సజ్జన భరిత నిజ దురిత హతి నిరత జన సతత నిరస్త నిరర్గళ పేపీయమాన సలిల సంభృత విషంకట కటాహతీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరి మంజమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్పశాఖీ గర్వీభవదతి గర్వీకృత గురుమిర్వీషగిరిముఖోర్వీధర దకులర్వీకర దయతోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృత చననవఘన గర్వచరణ నిపుణ తను కిరణమశృణిత గిర శిఖర శేఖర తరుణి కిరతిమిరహ వాణీపతి శర్వాణీ దయితేంద్రాణీశ్వర ముఖవాణీ యోరసవేణీ భశుభవాణీ సుతమహిమాణీ యస్తకోటీర భవదఖిల భువన భవన

యత నిజ రామాలయ నవకిశలయమయ తోరణమాలాయిత వనమాలాధర కాలాంబుదమాలా నిభ నీలాల కబాలవృత బాలాబ్జ సలీలామల ఫాలంక సమాలంకృత ధారాధ్వయావధీరణ ధీర లలిత తర విశదతర ఘనసారమయోర్ధ్వపుండ్ర రేఖాద్వయ రుచిర సుఖ విశ్వర దళి భాస్వర కమలోదర గటమేదుర నవకేసర తటి భాసుర పరిపింజర కనకాంబర లలితోదర తదాలంబజంభరిపు మణిస్తంభ గంభీర మరంభస్తంభన సముజృంభమాణ పీవరోరు యుగళ తదాలంబ పృథు కదలీ ముకుళ మదహరణ జఘా జంఘ యుగళ నవ్యదళ భవ్యకలపీతమల శోణిమల సన్మృదుల సత్కిసలయామ్రజల జలకారి బల శోణతలపత్ కమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళి గాఢని పీడిత పద్మాసన చానుతలావతి లంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పక శాఖా విభ్రమదాయి మృణాళలతాయక సముజ్వలతర కనకవలయ వల్లితైకతర బాహుదండయుగళ యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళ అభినవ చాణ సముత్తేజిత మహామహానిల ఖండ మద ఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరాగుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాళంబ దీప్తి సమాలంబిత

గంగాఝర తుంగ కృతి భృంగావళి భంగావహ సౌధావళి బాధాపహ ధారా నిభహారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమమ శృణిత మహీతి మిరహ పింగాకృతి భృంగారు నిభంగార దళంగామల నిష్కాసిత దుష్కార్య ఘనిష్కావళి దీప ప్రభనీ పచ్చ వితాప ప్రద కనకమాలికాపి సంగీత సర్వాంగ నవదళిత దశవలిత మృదులలిత కమలతతి మద విహృతి చతురతర పృథులతర సరసతర కనక సరమయ రుచిర కంఠికా కమనీయ కంఠ వాతాశనాధిపతి శయన కమల పరిచరణ రతి సమీహితాఖిల ఫణధర తతిమతికర

భరితాఖండ బ్రహ్మాండ మండల బిచండిల ఆర్య ధుర్యానంతార్య పవిత్ర ఖనిత్ర పాద పాత్రీకృత నిజ చుంబిత గత వ్రణ కిణ విభూషణ వహన సూచిత శ్రిత జన వత్సలతాదిక శయన మడ్డుండిమ ఢమరు జర్జర కాహళీ పటహావళి మృదుమర్దశాలి మృదంగ దుంధుభి ధక్కికాముఖ హృజవాజ్జగ మధుర మంగళనాదమేధుర విశృమర సరసగానర సరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతత తత పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తటపటవాస శ్రీనివాస సుప్రసన్నో విజయత. నాట ఆరభి భూపాళ బిలహరి మాయా మాడవ గౌళ అసావేరి సావేరి శుద్ధ సావేరి దేవగాంధారి ధన్యాసి బేగడ హిందుస్థానీ తోడి నాటకురుంజి శ్రీరాగ శహన అఠాణ సారంగి దర్బారు పంతువరాళి వరాళి కళ్యాణి యమునా కళ్యాణి హుసేని జంఝాళి కౌమారి కన్నడ ఖరహర ప్రియ.

శంకరాభరణ మోహన రేగుక్తి సౌరాష్ట్రి నీలాంబరి గుణక్రియ మేఘగర్జని హంసధ్వని శోకవరాళి మధ్యమావతి ఝంఝూటి సురటి ద్విజావంతి మలమలయాంబరి కాఫీ పరశుధనాసరి దేశిక తోడి ఆహిరి వసంత గౌళి పంతు కేదార గౌళి కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి వాచస్పతి దానవతి మానరూపి సేనాపతి హనుమత్తోడి దీనులౌ నాటక ప్రియ కోకిల ప్రియ రూపవతి గాయక ప్రియ వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబారి ఝంకారధ్వని నటభైరవి గీర్వాణి హరికాంభోజి ధీర శంకరాభరణ నాగానందిని యాగప్రియ విశ్రుమరసరసగానరసేత్యాది సంతత సంతత్యమాన నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతతత పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తట పటవాస శ్రీ శ్రీనివాస సుప్ర

పనస పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుల మందార హింతాలాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచ అశోక మధుక అమలక హిందుక రాగకేత కన్య పూర్ణకుంద పూర్ణ గంధరస కందవన వంజుళ ఖర్జూర సాల గోవిదార హింతాల వికట వైకస వరుణ తరుణ ఘమరణ విచుళంక అశ్వత్థ యక్ష వసుధ వర్ముధ మంత్రిణీ తింత్రిణీ బోధన్య క్రోధ ఘటపట విటల జంబూ మాతల్లి వసతి వాసతి జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందేహ తమాలమాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర నానాజాచ్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ పద్మనాగేంద్ర ప్రవాళ మౌక్తిక స్ఫటిక హేమరత్న ఖచిత దగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మర్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్య గీత తాళవాద్య కుంభవాద్య పంచముఖ వాద్య ఆహామీమారన్నటీ వాద్య కిటికుంతల వాద్య మరటీ చౌందౌ వాద్య తమిళ వితాళ వాద్య దక్కరాగ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహ కాంశవాద్య భరతనాట్యాలంకార కిన్నర కింపురుష రుద్రవీణ ముఖవీణ వాయువీణ తుంబుర వీణ గాంధర్వ నారద వీణ స్వరమండల రావణహస్త వీణ హస్తక్రియ

0: అలంకృతానేక వివిధ వాద్య వాపీ కూప తటాకాది గంగా యమునా రేవా తరుణ శోణ నది సువర్ణముఖి వేగవతి వేత్రవతి క్షీరవతి బాహునది గరుడ నది కావేరీ తామ్రపర్ణి ప్రముఖా మహాపుణ్య నద్యః సకల తీర్థైః సహ భకూలాంగత నదీ ప్రవాహ ఋగ్యజుస్సామాధర్వణ వేద శాస్త్రేతిహాస పురాణ సకల విద్యాఘోష భానుకోటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్య కళ్యాణ పరంపరోత్తరాభివృద్ధి భూయాదితి భవంతో మహాంతోను గృహంతు.
1: శ్రీ వెంకటేశ్వర గద్య విన్నారు. కీర్తనలు.

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన, వ్యాఖ్యాత్రి శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారు.
1: సర్వప్రాణికోటికి ప్రకృతియే ప్రథమ విద్యాలయం. అందరికీ ప్రకృతి విజ్ఞానవాహినిగా ఉన్నది. ప్రకృతిలోని పంచభూతాలు కలిసే ఉన్నాయి. వాటిలో పృథివి గంధాన్ని, వాయువు నాదాన్ని, జలం ప్రాణులకు జీవనాధారంగాను, అగ్ని ఊర్ధ్వం

వేగంగా ప్రయాణిస్తుంది, జఠరాగ్ని రూపంగా ఉంటుంది, మన ఔన్నత్యానికి ప్రతీక. ఆకాశతత్వం శబ్దాన్ని సూచిస్తున్నాయి. ధర్మకార్యాలను ఆచరించాలి అంటే దేహం దృఢత్వాన్ని కలిగి పుష్టిగా ఆరోగ్యంగా తేజోవంతంగా ఉండాలి. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని అన్నారు. అర్షడ్వర్గాలను దూరం చేసుకున్నప్పుడే ధర్మం మనకి దగ్గరవుతుంది. ఆ ధర్మానికి ప్రభువును దైవాన్ని ఆశ్రయించాలి. అందుకే ధర్మస్య ప్రభురచ్యుతః అన్నారు విష్ణు సహస్రనామంలో. కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. దైవీ సంపద కలిగి ఉంటే ఎంత క్లిష్టతమమైన కార్యాన్నైనా త్రుటిలో చేయగలుగుతాము. దైవబలం లేకుంటే దేనిని సాధించలేము. అందుకే మానవులందరూ వారి వారి కులమతాలను అనుసరించి వారి వారి ఇష్టదైవాలను ప్రార్థిస్తూ వారి కృపకు పాత్రులు కావాలి, ప్రశాంత జీవనమును గడపాలి. ఏదైనా వారి మనస్సుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో అని అన్నారు యోగులు. తనను ఆశ్రయించిన వారి యోగక్షేమములను తానే చూసుకుంటానన్నారు కృష్ణప్రసన్నుడు గీతలో. మానవులు లోకులందరినీ తమవారిగా భావించి ప్రేమగా చూసుకొనుటయే శ్లాఘింపబడినది. అందుకే అయం

అని అన్నారు. ప్రపంచంలో ఉండే మానవజాతిని, జంతు, వృక్ష సంతతిని, పశుపక్ష్యాదులన్నింటినీ, అందరినీ కూడా సమభావనతో చూసిన వారికి ప్రపంచమంతా ఒకే కుటుంబంలా గోచరిస్తుంది. అందుకే గీతలో కూడా పండితాః సమదర్శినః అని అన్నారు. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం, పరోపకారం చేసి ఎదుటివారిని ఆనందింపచేస్తే పుణ్య సంపద ప్రాప్తిస్తుంది, పరులకి అపకారం చేసి వారిని బాధ పెడితే పాపకార్యమవుతుంది అని భావం. ప్రకృతిలోని వృక్షాలు, నదులు, గోవులు అన్నీ కూడా మానవుని కోసమే వాటి సంపదను త్యాగం చేస్తున్నాయి.

0: ఇవన్నీ పరోపకారాన్ని మనకు నేర్పిస్తున్నాయి. అందువలన ప్రతివారు ఉపకారశీలురై జీవనమును సాగిస్తూ దైవాన్ని ఆశ్రయించి ఆయన ప్రేమను చూరగొనాలి. భగవంతుడే సత్యం, ఆయనే సర్వం, భగవద్ అనుభూతియే మన జీవిత లక్ష్యం. ప్రేమ ద్వారా భగవంతునితో ఐక్యమగుటయే మన జీవిత గమ్యంగా మారాలి. త్యాగజీవనమే ప్రేమ మార్గం, అదే మనకి సురక్షిత మార్గం, సుగమమైన మార్గము కూడా కాగలదు. అందరము ఐకమత్యమే మహాబలం అంటాం కదా. ఈ దారిలో భేదభావాలనే కఠినమైన రాళ్లు తగలవు, అజ్ఞాన కంటకాలు గుచ్చుకోవు. ఈ బాటలో నడిచి చూసి చూసి నడిస్తే నడతయే నాణ్యతను కల్పిస్తుంది, అదే నవ్యతను అలవరుస్తుంది. మానవుని సమస్తమైన సమస్యలను, దుఃఖమును దూరం చేసి సుఖశాంతులను, రక్షణను అందించేది భగవంతుని నామమొక్కటే. నామమే మనకి సంపద. మనం మనసులోని ఊహించుకుంటున్న దైవరూపమే మన జీవన తరుణోపాయం. అందుకే దైవనామాన్ని చింతన చేస్తూ ఉండాలి ఎల్లవేళలా. నామమే నావగా మారి ఈ దుర్భరమైన సంసార సాగరాన్ని సులభంగా దాటించగల సాధనము. స్వస్తి.
1: శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ

0: అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు

మన నేలల్ని మనం సంరక్షించుకోవాలి అంటే అవి ఆరోగ్యంగా ఉండాలి. మనకే కాదు, మన తర్వాత తరానికి కూడా అవి బోబెట్టాలి అంటే వాటిని ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నేలలు ఒకటే రకంగా ఉంటాయా? ఉండవు. అసలు మన ప్రాంతంలోనే, మన ఊర్లోనే, మన పొలంలోనే రకరకాల నేలలు ఉంటాయి. అందుకే మనకి కాస్త ఈ నేలల మీద అవగాహన ఉండటం చాలా చాలా అవసరం. అది ఏ రకం నేల, దాని గుణగణాలు ఏమిటి, అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏమిటి, మనము ఆ నేలల్లో సాగు చేసేటువంటి విధానాలు ఏమిటి, అలాగే మనము ఆ నేలల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు కాస్త అవగాహన ఉంటే మన నేలల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటానికి సులువు అవుతుంది. మనకి ఒకటే రకమైన నేలలు ఉండవు కాబట్టి వాటిలో కొన్ని క్షారత్వం ఉన్నవి ఉంటాయి, కొన్ని ఆమ్లత్వం ఉన్నవి ఉంటాయి, అలాగే కొన్నిట్లో గట్టి పొరలున్నవి ఉంటాయి, అలాగే కొన్ని చిత్తడి నేలలు ఉంటాయి. అంతేకాకుండా ఇతర రకాలటువంటి సమస్యలు కూడా కొన్ని నేలల్లో ఉంటాయి. బంక ఎక్కువ శాతం ఉండి నీరు నిలబడేటివి ఉంటాయి, ఇసుక ఎక్కువగా ఉండి నీరన్నీ కింద పొరల్లోకి వెళ్ళేవి ఉంటాయి. ఏదేమైనా దేవుడు మనకి ఇచ్చినటువంటి నేల అది, ఆ నేలను మనం సంరక్షించుకోవాలి. మనము ఉన్నటువంటి నేలను సరిగ్గా సంరక్షించుకోకపోతే గాలికి వానకి వీటికి పైన ఉన్నటువంటి మట్టి పొర కూడా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతే మనకి కానీ మన తర్వాత తరాలకు కానీ బో పెట్టేటువంటి అతి అద్భుతమైనటువంటి ఈ మట్టిని మనం కోల్పోతాం. అందుకే మనం మన నేలను సంరక్షించుకోవాలంటే నేలలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం ఒకటి, నేల భౌతిక గుణాలని పరిరక్షించుకోవటం ఒకటి, ఒకవేళ బాగలేకపోతే మెరుగుపరుచుకోవటం ఒకటి, ఇవన్నీ కూడా చేయాలి. సాధారణంగా ఉండేటువంటి భౌతిక పరమైనటువంటి లక్షణాలు పరీక్ష చేయటం కోసమే మనకు మట్టి పరీక్ష పెట్టారు. దానిలో కొన్ని విషయాలు మనకి ఈ ఆరోగ్యం సంబంధించి తెలుస్తాయి, కానీ వాటిల్లోనే అన్నీ తెలుస్తాయి అనుకోకూడదు. ఇంకా కొన్ని రకాలైనటువంటి విషయాలు పరీక్షల్లో తేలకపోయినా, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పరీక్షల్లో, సాధారణంగా చేసేటువంటి పరీక్షల్లో తేలకపోయినా, కొన్ని రకాల మంచి సేద్య పద్ధతులు కనుక మనం పాటిస్తే నేలలో ఆరోగ్యం పెరుగుతుంది. ఉదాహరణకి మనము నేలకి సరైనటువంటి మోతాదులో సేంద్రియ పదార్థాన్ని కలపగలిగితే, ఏదో ఒక రూపంలో, గెత్తం రూపంలో కానీ, కోడిపెంట రూపంలో కానీ, లేకపోతే పచ్చి ఆకు కానీ, పచ్చి రొట్టె కానీ, ఏదో ఒక రూపంలో మనం సాధ్యమైనంత వరకు కలకపోతే నేల గుణం మెరుగుపడదు. ఎప్పుడైతే అవసరమైన మోతాదులో ఏదో ఒకటి మనం ఇవ్వగలుగుతామో, నేలలో గుల్లబారటం కానీ, నేల లోపల జీవిస్తున్నటువంటి అనేక లక్షల కోట్ల సూక్ష్మజీవులు సజావుగా బ్రతకటం కానీ, అవి చేసేటువంటి జీవరసాయనిక చర్యలు బాగా జరగటం కానీ జరుగుతుంది. అప్పుడు నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనము ఖర్చు పెట్టి చేయాలంటే వీలయ్యే పనులు కాదన్నీ. కొంత మనము లోపల సహాయం చేసేటువంటి సూక్ష్మజీవులకి మనం కాస్త సహాయం చేస్తే చాలు. కాస్త సహాయం అంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం, సేంద్రియ పదార్థం ఏదో ఒక రూపంలో, అలాగే అవి బ్రతకటానికి అనువుగా సరిపోయేంత తడి. ఒకవేళ తడి ఇవ్వలేము అనేటువంటి ఆలోచన ఉంటే, మనకి నీళ్లు లేవు అనుకున్నటువంటి పరిస్థితి ఉంటే, ఉన్నటువంటి తడిని నేలలో కాస్త కోస్తో వానల వల్ల వచ్చినటువంటి తడిని కానీ, బోర్లో నీళ్లు ఉన్నప్పుడు పెట్టినటువంటి తడి కానీ పోకుండా చూసుకోవటం. ముఖ్యంగా

0: సహాయం కావటం, అలాగే మన పంటలకు కావాల్సినటువంటి ఈ సూక్ష్మ ధాతువులు కూడా ఈ సూక్ష్మజీవుల జీవరసాయనిక చర్యల వలన తయారు కావటం, ఇలా ఎన్నో మంచి పనులు జరుగుతాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి వాతావరణాన్ని బట్టి, మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మనం చేసేటువంటి సేద్య పద్ధతులను బట్టి మనం మన నేలని ఏ విధంగా సంరక్షించుకోవాలి, దాంతోపాటుగా మనకున్నటువంటి నేల రకం ఏమిటి, ఆ నేల గుణాలు ఏమిటి, ఆ నేల కొట్టుకుపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ వాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన నేలను మనం కాపాడుకోవచ్చు, భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి నేలను మనం సంరక్షించవచ్చు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. అలాగే మనం వేసేటువంటి పంటలో పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందాలి అంటే మనము పూర్తిగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడి ఆ పని చేయలేము, అది మనం అర్థం చేసుకోవాలి. నేల ఆరోగ్యంగా ఉంటే సహజంగానే కొన్ని సూక్ష్మధాతువులన్నీ కూడా నేలలో సిద్ధమవుతాయి, అవి మొక్కలు తీసుకోవటం చాలా సులువు. అట్లా కాకుండా బయట నుంచి మనము ఎరువులతోటి ఈ సూక్ష్మధాతువులు అందించాలంటే సాధ్యం కాదు. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే మన నేల ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకున్నట్టు అవుతుంది, అలాగే కాపాడుకోవటానికి వీలవుతుంది కూడా.
1: ఈ ప్రసారంలో ఉదయ సమీరాల్లో 7:15 నేటి మాటలో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఆకాశవాణి తొట్టతొలి మహిళా న్యూస్ రీడర్ జోలేపాళ్యం మంగమ్మ గారి జయంతి సందర్భంగా ఆ విశేషాలు, కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం ఉంటుంది, నిర్వహణ శ్రీరామ్ భట్ల నృసింహశర్మ. వాతావరణం, అక్కడక్కడ తేలికపాటి జల్లులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు కానీ, రౌడీ మూకలు కానీ నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డ

0: జోలికి వస్తే మాత్రం మళ్లీ మళ్లీ చెప్తున్నా అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
1: విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 లక్షల పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అధ్యక్ష. ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష, భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కు వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ను పెంచాలని.
1: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73%గా ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

0: నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువుభత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచాజ. అథ వార్తాః. అష్టాదశతమం బ్రిక్స్ శిఖర సమ్మేళనం అద్య నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర ఆరప్స్యతే. ద్విదివసీయమిదం భవ్యం సమ్మేళనం ఏకాదశ ప్రముఖోదయమానానాం వికాసశీలానాం చ అర్థవ్యవస్థానాం ప్రతినిధీన్ పరస్పరం సంయోజయిష్యతి. ఉచ్చస్తరీయస్య అస్య సమ్మేళనస్య అవసరె బ్రిక్స్ సదస్య దేశానాం నేతారః వైశ్విక శాసనం, బహుపక్షవాదః, వ్యాపారః, నివేశః, ప్రౌద్యోగికీ, ఖాద్యోర్జా సురక్షా, స్వాస్థ్య సేవా, మహత్వపూర్ణాః ఆపూర్తి శృంఖలాః చేత్యతేషు ప్రముఖేషు విషయేషు చర్చాం కరిష్యంతి. ఇదం శిఖర సమ్మేళనం భారతస్య అస్య వర్షస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజ్యతే. అస్య సమ్మేళనస్య విషయో వర్తతే సుదృఢతాయై, నవాచారాయ, సహకారాయ, సతత వికాసాయ చ నిర్మాణం. అస్మిన్ మహత్వపూర్ణే శిఖర సమ్మేళనె అనేకే ప్రముఖాః విశ్వనేతారః సహభాగం కరిష్యంతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ రూసస్య రాష్ట్రపతిః వ్లాదిమిర్ పుతిన్, చీనస్య రాష్ట్రపతిః షీ చిన్ఫింగ్, దక్షిణాఫ్రికాదేశస్య రాష్ట్రపతిః సిరిల్ రామఫోసా, మిస్రస్య రాష్ట్రపతిః అబ్దుల్ ఫతహ్ సీసి, ఇండోనేషియాదేశస్య రాష్ట్రపతిః ప్రాబోవో సుబియాంతో తథా ఈరానస్య రాష్ట్రపతిః మసూద్ పిజిష్కియనపి సమ్మేళనే సమ్మిళితాః భవిష్యంతి. శిఖర సమ్మేళనస్య ప్రారంభ బ్రిక్స్ సదస్య దేశేభ్యః సమావేశినః వైశ్విక శాసనస్య, బహుపక్షవాదస్య చ సుదృఢీకరణం ఇతి విషయమాధృత్య ఆయోజితేన సంవృత్సత్రేణ భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య శిఖర సమ్మేళనస్య అంతరాళే బ్రిక్స్ నేతృభిః సహ అనేకాః ద్విపక్షీయవార్తాః కరిష్యతి. అష్టాదశతమే బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం అనేక వైదేశిక నేతారః వరిష్ఠాధికారిణశ్చ నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతిః ప్రాబోవో సుబియాంతో హ్యః రాత్రౌ రాష్ట్రీయ రాజధానీం ప్రాప్తవాన్. అబుధాబి దేశస్య యువరాజః షేఖ్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, మలేషియా దేశస్య ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, మిస్రస్య

0: राष्ट्रपतिः अब्दुल फत्ताह असीसी तथा इथियोपिया देशस्य प्रधानमन्त्री आबी अहमद अली च ह्यः सायंकाले नवदिल्ल्यां प्राप्तवन्तः। प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् ब्रिक्स देशाः वैश्विक नवाचारस्य अथ समाधानानां च महत्वपूर्ण केन्द्ररूपेण उद्भवन्ति। ह्यः सायंकाले नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र ब्रिक्स व्यापार मञ्चस्य नेतृणां सत्रं सम्बोधयन् प्रधानमन्त्री उक्तवान् यत् ब्रिक्स देशानाम् आर्थिक सामर्थ्यं विश्वस्य अन्य भागानाम् अपेक्षया प्रायः द्विगुणित गत्या वर्धितमस्ति। सुरक्षित सामुद्रिक मार्गाणां महत्वं प्रतिपादयन् प्रधानमन्त्री उक्तवान् यत् वैश्विक व्यापारः तदैव अग्रे गन्तुं शक्नोति। यदा सामुद्रिक मार्गाः सुरक्षिताः भवन्ति, आपूर्ति मार्गाः मुक्ताः तिष्ठन्ति अथ नाविकाः च सुरक्षिताः भवन्ति।
1: ग्लोबल ट्रेड तभी आगे बढ़ सकता है जब सी लेंथ सिक्योर हो, सप्लाई रूट ओपन हो और सी फेरर सेफ हो, और इसलिए भारत फ्रीडम ऑफ नेविगेशन और सी फेरर्स की सेफ्टी का दृढ़ समर्थक है।
0: प्रधानमन्त्री नरेन्द्र मोदी रूसस्य राष्ट्रपतिः व्लादिमिर पुतिन च ह्यः रक्षा ऊर्जा अन्तरिक्ष कौशल गतिशीलता जनानां मध्ये परस्पर सम्पर्कः चेत्येतेषु सदृशेषु क्षेत्रेषु द्विपक्षीय सहकारस्य प्रगतिः समीक्षां कृतवन्तौ। नवदिल्ल्यां सम्पन्नायां द्विपक्षीय वार्तायाम् उभौ नेतारौ पश्चिमैशियायां कृष्ण सागर क्षेत्रे च प्रवर्तमानान् सङ्घर्षान् समेत्य परस्परहितसम्बद्धेषु प्रमुखेषु क्षेत्रीय वैश्विक विषयेषु स्वकीय विचारान् प्रकटितवन्तौ। प्रधानमन्त्री मोदी पुनः प्रतिपादितवान् यत् सङ्घर्षाणां समाधानस्य मार्गः संवादेन एव प्रशस्तः भवति तथा भारतं शान्तिप्रयासेषु साहाय्याय तत्परमस्ति। इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ముందుగా ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట అంశాలు రెండు. ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలేపాళ్యం మంగమ్మ గారి జయంతి. వారి విశేషాలు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ వారి జయంతి ఆభోగట్టారు. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. పుష్పాంజలి సమాచారవాణి. కృష్ణాజిల్లా సమాచార లేఖ సామస్ సునీల్ గారు అందిస్తారు. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎస్ శంకర్ గారి వేణుగానం, ఎంబరేస్ కన్నన్ గారు వయలిన్, వంకాయర వెంకటరమణమూర్తి గారు మృదంగం, శ్రీఎస్ కార్తిక్ ఘటం పాటల పల్లకి. 8:59, 9:30 వసుధైక కుటుంబం 10:00, పదింబావుకి పాటల పల్లకి 10:30 కూడా, మధురిమ 11:30 కొనసాగింపు మధురిమ, మధుమంజరి 12:10, లలిత సంగీత కార్యక్రమంలో 12:40 శ్రీమతి వడ్డాది బాలగాయత్రి గారు పాడిన లలిత గీతాలు, శ్రీ రామకృష్ణ గారి కీబోర్డే, ఆనంద్ కుమార్ గారు తబల. మహిళావాణి 1:33. హలో బాగున్నారా, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. భారత్ కీ లోక్ కాలాయిన్ 2:31 మధ్యాహ్నం సైనిక మాధురి శీర్షిక. యువవాణితో సాయంత్రం 5:00 రెండో ప్రసారం. సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. ఇందులో శ్రీ రజనీష్ తివారీ గారి స్వీయ కవితా పఠనం గుంజన్ హిందీ కార్యక్రమంలో. కిసాన్ వాణి 7:15. ఎల్నినో ప్రభావంతో వివిధ పంటల్లో బెట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఉపేంద్రరావు గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం. రాత్రి 8:00 సంస్కృత కార్యక్రమంలో డాక్టర్ ప్రభల శ్రీవల్లి గారి సంస్కృత ప్రసంగం శీర్షిక భర్తృహరి నీతి శతకం ధైర్య పద్ధతి.

రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం, అశ్విన్ ఎం దాల్వి గారి సుర్ బహార్. ఢిల్లీ నుండి రిలీ. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రీతి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియాకప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటి పేకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం, భాషలు, సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్ళువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు, సంస్కృతికైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇళ్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నులకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం.

0: అభినందించింది. అసోచాం అధ్యక్షుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ, బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచస్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాంగ నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరువులు మెరుపుతూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకి వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో తొలి అంశం ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అన్న మాట రాగానే ఒక్కసారిగా ఏ కబూరులో ఉన్నా ఇంకా ఏ వ్యాపకంలో ఉన్నా అన్నీ అలా ఆగిపోయి ఎక్కడి వారు ఎక్కడ అలా ఉండిపోతారు. ఎందుకు? వార్తలకుండే ప్రాధాన్యం, కేవలం వార్తలకుండే ప్రాధాన్యమే కాదు, ప్రాధాన్యం ఉన్న వార్తల్ని చదవడానికి ఉండే స్వరాన్ని బట్టి కూడా. ఆ స్వరాలు వరాలవుతూ అవి కూడా మొట్టమొదటి వార్తలు చదివిన మహిళామణి గురించి వినాలంటే ఆ వార్త కూడా అందరికీ ఆసక్తే. జోలెపాళ్యం మంగమ్మ గారు ఈ పేరు చెప్పగానే ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్గా ఆమె ప్రసిద్ధి, ప్రాశస్త్యం తెలియని వారెవరూ ఉండరు. ఈరోజు వారి జయంతి. 1925లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో పుట్టారు. ఎంఏ బిఎడ్ విద్యాధికురాలు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి వారు డాక్టరేట్ పట్టాన్ని పొందారు. తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళం, హిందీ భాషల్లో ప్రావీణ్యం. ఆల్ ఇండియా రేడియో న్యూఢిల్లీలో 10 ఏళ్ళు ఎడిటర్గా, న్యూస్ రీడర్గా పనిచేశారు. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్ ఢిల్లీలో పరిశోధనలు, బోధన రంగంలో 25 సంవత్సరాల అనుభవం, కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖల్లో కీలకమైన పదవుల నిర్వహణ, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థల్లో జీవిత సభ్యురాలు, ఇంకా అనేబిసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలు మంగమ్మ గారు, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలు, లోక్ అదాలత్లో సభ్యురాలు, చాలా చాలా హోదాల్లో సేవలు అందించారు ఆవిడ. ఆంగ్లం, తెలుగు భాషల్లో చాలా పుస్తకాలు రాశారు. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం పొందారు. కుప్పన్ రెడ్డమ్మ సాహిత్య పురస్కారం వరించింది. సిద్ధార్థ కళాపీఠం విజయవాడ వారి విశిష్ట సత్కారం వారిదే. సరోజినీ నాయుడు అనుయాయిగా ఆమె ప్రఖ్యాతి. ఆంధ్ర నైటింగేల్ బిరుదు. తెలుగులో అచ్చైన తొలి పుస్తకాలు 1746-1856 శీర్షికతో వచ్చిన ఆ గ్రంథానికి రచయిత్రి జోలెపాళ్యం మంగమ్మ గారే. ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ, ఇండియన్ పార్లమెంట్, అరబిందో, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు అనేబిసెంట్, ప్రింటింగ్ ఇండియా, లాస్ట్ ఫారిగర్ ఎన్కౌంటర్ విత్ ద బ్రిటిష్ ఇన్ ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1846-1847, ద రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి, వీటన్నిటి రచయిత్రి జోలెపాళ్యం మంగమ్మ గారు. 2017లో ఆకాశవాణిలో వార్తలు వస్తున్నాయి. ఆ రోజు ఫిబ్రవరి 1, ఆల్ ఇండియా రేడియో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ గారు, సుప్రసిద్ధ రచయిత్రి, అనువాదకురాలు వారు కాలం చేశారు. జోలెపాళ్యం మంగమ్మ గారి గురించి వారి భోగట్టాలు విన్నారు. మంట కడుపులో మండిపోతూ ఉంటే అది ఆకలి మంటే కానీ ఆఖరి మంట కాకూడదు. అంటే ఆహారం దొరకాలి. ఆ మంట చల్లారాలంటే పంట బాగా పండాలి. ఏముంది, భూమిని దున్ని పంటలు పండిస్తాం కదా. నిజమే, భూమి సారవంతంగా ఉండాలి, ఉంటుంది. వేసిన పంటే వేస్తూ ఉంటే భూసారం తగ్గడం ఇలాంటివన్నీ ఉంటాయి. పంట మార్పిళ్ళు ఉంటాయి. ఏ కాలంలో ఏది వెయ్యాలి, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు రేడియో ద్వారా, ఉదయం అయితే పొలం పనులు, సాయంత్రం పల్లెసీమలు,

ఇలా వివిధ కార్యక్రమాలు, కిసాన్ వాణి, వీటన్నిటి ద్వారా మనకి సమాచారం అందుతుంది. ఆ అందే సమాచారంలో చోటు చేసుకునేటటువంటి కొత్త కొత్త వంగడాల గురించి, వాటి గురించి సమాచారం అందించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సమాచారంలో పొందుపరచబడిన విషయాన్ని కనుగొనే వాళ్ళు ఉండాలి, వాళ్ళే శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ వంగడాలు ఏ పద్ధతుల్లో ఎలా వేసుకుంటే ఆహారం కొరత లేకుండా ఉంటుంది అన్నదా కృషి చేసినటువంటి ఒక వ్యక్తి నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. ఆయనకి హరిత విప్లవ పితామహుడని పేరు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. వారి ప్రాంతంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్ల మందిని ఆకలి బాధ నుండి, పస్తుల నుండి రక్షించిన వ్యక్తి నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. 1914 మార్చి 25 పుట్టారు ఆయన అమెరికాలో అయోవాలో వ్యవసాయ కుటుంబంలో. బోర్లాగ్ నార్వే దేశం నుండి 1954 అమెరికాకి వలస వెళ్ళిన కుటుంబాల్లో మూడో తరం ఆయన. తండ్రి హెన్రీ ఆలివర్ బోర్లాగ్, తల్లి క్లారా. 106 ఎకరాల పొలం మీద 7 ఏళ్ళ నుంచి 19 ఏళ్ల వయసు వరకు పొలం పని, చేపలు పట్టడం, వేటాడడం, కోళ్ళు పశువులతో కాలక్షేపం, ఆటపాటలు. తాత ప్రోత్సాహం వల్ల మిన్నిసోటా విశ్వవిద్యాలయంలో చేరి అటవీ శాస్త్రంలో పట్టా పొందాడు. ఆయన ఉద్యోగంలో చేరారు. అదే విశ్వవిద్యాలయం నుండి ప్లాంట్ పాథాలజీ జన్యు శాస్త్రంలో పిహెచ్డి. మరి ఏమిటయ్యా ఈయన కృషి అంటే, ఆయన దృష్టి ఈ పంట పండలేదు, ఆ పంట పండలేదు అని విసుక్కునేలాగా ధుమధుమలాడకుండా గోధుమ పంట మీద పడింది. ఇది ప్రపంచానికి మేలు చేసేది. ఆ దృష్టితో చీడపీడల్ని తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టి రకం గోధుమ వంగడాలని కనిపెట్టడం ద్వారా ఆయన ఒక సంచలనాన్ని సృష్టించారు వ్యావసాయిక చరిత్రలో. 1960 ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడిపోతున్నటువంటి భారత్ పాకిస్తాన్ దేశాల్లో ఆ రోజుల్లో ఆ వంగడాలను ఆయన పరిచయం చేశాడు. 1963 ఆయన మన దేశం కూడా వచ్చారు. 20వ శతాబ్ది 2వ భాగంలో ప్రపంచాన్ని తీవ్రమైన కరువు నుంచి బయటపడేసి 100 కోట్ల మంది ప్రాణాలను కాపాడడానికి ఆయన ఆవిష్కరణలు తోడ్పడ్డాయి. ఆయన ఆవిష్కరణల వల్ల 1960-90 మధ్యకాలంలో వ్యవసాయ దిగుబడులు 2 ఇంతలకు మించి జరిగాయి. అదే హరిత విప్లవం. ఆసియా ఆఫ్రికా ప్రాంతాల్లో చాలామంది, అంటే కోట్లాది మంది రైతులకు లబ్ధి ఈయన చేసిన ప్రయోగాల వల్ల. ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారు. బోర్లాగ్ గారి మీద 2006 ద మ్యాన్ హూ ఫెడ్ ద వరల్డ్ అనే పుస్తకం వచ్చింది. ఆహార పంటల కొరతను తీర్చినందుకు 1970 బోర్లాగ్కి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. మన దేశంలో, మన రాష్ట్రంలో అయితే ఇంత ఆ అన్నాన్ని పెట్టే వంగడాలను పండించడానికి అనువైన తల్లి కాబట్టి ఆ ప్రాంతాన్ని అన్నపూర్ణ అంటాం. మరి బోర్లాగ్ గారు అన్నపూర్ణ పురుషుడు. 2009 ఇదే నెల ఇదే తేదీన 95వ ఏట ఈ పచ్చదనంలో ముందడుగు తాత, హరిత విప్లవ పితామహుడు బోర్లాగ్ గారు ప్రపంచాన్ని వదిలేసిన, ఆయన మన కోసం వదిలిపెట్టినవి పదిలంగా దాచుకొని నాటుకొని కరువు తీర కడుపు నిండా ఆనందాన్ని ఆహారాన్ని తినడానికి దోహదపడుతోంది.

ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.

0: వాడని తమ్మిచూలి తలవాకిట కాపురముండుదేవి. ఈరేడు జగంబులు తనకు నిమ్మగు వేడుక బొమ్మరిండ్లుగాన్ ఆడెడు కన్య విప్రులకు ఆశ్రయమయ్యడు పల్కుచేడే. ఆ దోరగుగాక మాకు కృతి దూకును నిశ్చల వాక్యసిద్ధికిన్.
1: కవన విజయం కార్యక్రమానికి స్వరాహ్వానం. గతపక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణల్ని ఆస్వాదించడానికి ముందుగా వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభ.

శ్రీకరుడు, శివాంబిక, విష్ణువు, పార్వతీదేవి. శీఘ్రతను ఉత్సవ శోభలన్ గొనన్, ఒకేసారి ఇద్దరికి ఉత్సవ శోభ, మరది ఎలాగో ఏమిటో. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్. ఇది వచ్చే పక్షానికి సమస్య. గతపక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణల్ని ఆస్వాదిద్దాం. మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారి పల్లి నుండి. రావణ వైరి రాజ్యమున రాజిల ధర్మము పుష్కలంబుగన్, శ్రావణ లక్ష్మి సేవ ఘన సౌఖ్యముగంతురు సార సాక్షులున్, రావణ జిత్తు సూదనుని రాజస దిగ్విజయమ్మ పూర్వమౌ, శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. భైరవట్ల శివరాం గారు కొకిరాపల్లి నుండి. పావనమైన మాసమిది, పావనమైన మాసమిది, వల్లభు ప్రాపును జేరి చెప్పుచున్ను, తావడమైన తెమ్మనియే తామసమేమియు చేయకుండగా, భావనయందు నప్పులవి భాసిలుచుండగా భార్య కోసమై, శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. రాకుమార్ గోదావరి ఖని నుండి. భావిని విస్మరించి భగవంతుని రూపగు తల్లి తండ్రికి, భావి

సేవల చేసడి ఆత్మతృప్తియే. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. దేవురు మొముతోడ పరదేశపు యోచన చేయడన్నడున్. వేగరాజు సాయి వరప్రసాద్ గారి హైదరాబాద్ నుండి. పావనమౌచు శ్రీహరి వివాహమునన్ భువిలోన లక్ష్మితో దైవికమౌ సహాయముగ తంతున నీయ కుబేరుడాస్తినిన్. కావగ వెల్పుగన్ కలియుగంబున భక్తుల సంగు కాన్కలే. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. సుబ్రహ్మణ్యం గారు పి హైదరాబాద్ నుండి. జీవిత గేస్తురాలి, జీవిత సంస్కృతం, గేస్తురాలు తెలుగు. నగ జీతముతో కొనలేని దుస్థితిన్ భావన చేయ ఖర్చులవి బారెడు జీతము మూరెడంచు. ఖర్చులవి బారెడు జీతము మూరెడంచు. ఆ శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్. ఈ విధి ఎవ్విధంబగును ఏర్పడకున్నది కావుమీశ్వరా. చీపురుపల్లి ఆంజనేయపురం నుండి జము రామునాయుడు గారు. దేవకమాడగానపుడు దేశము తమ్ములు తోడ ద్రౌపదిన్ పావుగా నొడ్డియోడగనే పాండవులందరూ చూచుచుండగా పావని కృష్ణ వస్త్రములు వ్రక్కలు చేయగ వస్త్రమిచ్చిన శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు విజయనగరం నుండి. కావలే వాన నీరు కృషి కాళికి మేలగు పంట పండగన్. ఆవిరి చేసి అప్పుకొనెనామని వేళను కాకవీకకున్. శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. వావిరి దప్పకుండగను వానగనిత్తునటంచు గైకొన్ని. పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజుల్లో నుండి. పావన గోకులాష్టమియు పర్వపు పూర్ణిమ జంజమొప్పగ కావగ నాగపంచమియు కట్టగ శ్రద్ధగ రక్షబంధమున్ దీవెనలందనిట్టి తరి తీ

రామపురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్గొనన్. మరింగంటి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. దేవుడు వెంకటేశుడతి దివ్యముగా నలమేలు మంగతో సేవలు నందుచున్ సిరుల శ్రేష్ఠుడన

0: పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. తూములూరు శేషయ్యశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్ నుండి.
1: పావనమైన మాసమని భామలు ప్రీతిగా లక్ష్మీదేవిని కావమటంచు భక్తిగను కామిత సిద్ధికి నోచుచుందురే. భావన చేయగా పతికి భార్యగయౌట రుణానుబంధమే. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్.
0: బెంగళూరు నుండి శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసింహ గారు.
1: భావము నింపి భూమికి భక్తిగా పూజని లక్ష్మి గొల్వగా సేవకు మెచ్చియే దయగా శీఘ్రము నిచ్చును భోగభాగ్యముల్ పావని. వంజయారయ్యే బాధలు తీరగ వేగమెప్పుడున్ శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్.
0: అప్పాజోష్యులు శ్రీనివాసరావు గారు, బెథెస్దా, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి.
1: చేవగ లక్ష్మీదేవికిని చేయగ భక్తిగా పూజలేనుగా పావని నిచ్చు భోగముల భాగ్యముగా నీల కోరకేనుగా దేవికి చేతు వందనము దారుని తోడుగా సింధు కన్యకన్. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పున అప్పు దీరగన్.
0: వచ్చే పక్షానికి సమస్య.
1: శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్.
0: పిరాట్ల జయలక్ష్మి గారు, హైదరాబాద్ నుండి.
1: శ్రీవరలక్ష్మీదేవికి నిప్రీతగు పూజలు సల్పుచుండి ఏ పావని రమ్ము మా గృహము భాగ్యము మాదనంచు కావగ పిండి వంటలను కాంతలు చేయుచునుందురీ విధిన్. శ్రవణ నామ పురుషుని రాబడి అప్పున అప్పు తీరగన్.
0: కరణ రాజేశ్వరరావు గారు, హిందూపురం నుండి. పావనమైన మాసమని భావన చేయుచు భక్త బృందముల్ కోబెర దర్శనంబులకు కొంచక నప్పులు చేసి యాత్రకున్.
1: పోవకడంగియును పొంతనలేని విధాన ఖర్చుతో శ్రావణ నామ పురుషుని రాబడి అప్పున నప్పు తీరుగన్.
0: నాగమంజరి గుమ్మా శృంగవరపుకోట నుండి.
1: భావజ రూపుడౌ హరియ పాలను ద్రాపుచు పుట్టనుండగన్. సేవయునొచ్చు భక్తుల విశేషముగాదనియింప మున్ను తా భూవరాహునొద్దగును భూమికి నాణ్యములన్ సమర్పడిన్.
0: రేపు వరాహ జయంతి కూడా.
1: భూవరాహునొద్దగును భూమికి నాణ్యములన్ సమర్పడిన్. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పుని అప్పు తీరుగన్.
0: శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు, తణుకు నుండి.
1: జీవనదాత యై భువిని జేరుచు వర్షపు ధారలేవడన్ పావనమైన వానలకు పచ్చని పైరులు ప్రాణముందగన్. కావగా వచ్చేవా ఎనుచు కర్షకులందరూ మేఘునింతగన్. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్.
0: వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. సోమంచి పురుషోత్తం గారు, తణుకు నుండి.
1: శ్రీవరుడెంతయో సిరులు

శ్రీసతి పెండ్లికి నప్పు తెచ్చగా ధీవరుడంత వైభవము తెచ్చెను రాసిగ అక్షదత్తమే పావనమూర్తిగై జనులు భక్తితో కాసులు నింపుచుండనా శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్ భావములోన దాద

ముందు ప్రచండ దృష్టితో సూర్యుడు నీరంతా కూడా ఆవిరి చేసుకుంటే, ఆ విరిలాగా ఆ తేలే ఆ నల్లమబ్బులకి చల్లగాలి సోకితే అప్పు తీరేలాగా అంటే నీరు వర్షిస్తుంది. కే ఈశ్వరప్ప గారు, ఆలూరు కర్నూలు జిల్లా నుండి. శ్రావణ శుక్రవారములు సంపద నింపును లక్ష్మీ పూజతో భవన భక్తి మార్గమున పండుగ పండుగ చేసిన లక్ష్య సాధన జీవన మందజేయుగద చింతరు మాన్పెడి వర్షధారతో శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్. చావలి శేషాద్రి సోమయాజులు గారు విజయనగరం నుండి. శ్రీవరుడేల తీసుకుని చెంతను భార్యగా లక్ష్మి ఉండగా లావగు సంపదుండినను రావణు సోదరు నెల కోరెను వేవిధ వచ్చు రాబడిన పిండుచు వడ్డిని లాగుచుండెనే శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. క్రమాలంకారంలో పూరించారు శ్రావణ నామ పురుషుని. దానికి మూడో పాదంలో పైన విశ్రావణ వి అని వేసుకుంటే విశ్రవణ విశ్రావణ అంటే కుబేరుడన్న అర్థం. అందులో కూడా పద్యాలు వచ్చుంటే మరింత ఆనందంగా ఉండేది. ఎంతో సంతోషం కలిగించే పద్యాలన్నీ పూరణలతో పంపించిన పూరణకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే పక్షానికి సమస్య శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్గొనన్. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్గొనన్. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్గొనన్. ఇది సమస్య వచ్చే పక్షానికి. మరల వచ్చే పక్షం కవన విజయంలో కలుసుకునే వరకు హరికనకాంబరుండు మదనారి హిరణ్యగిరీంద్ర చాపుడి ఇరువురు భాగ్యవంతులు. సరే కదా, వారల కంటే నెక్కుడై పరగితి వీవు నీ కడుపు బంగరు బొక్కసమంచు గాంచనోదరు నలరించు వాణి కవితాచతురత్వము మాకు సంగెడు. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం టుది స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం 5300003 చిరునామాకి, ఈమెయిల్ చిరునామాకి మేము ఈ పూరణల్ని పంపించండి. వచ్చే కవన విజయం కార్యక్రమంలో కలుసుకునే వరకు సాహిత్యాభివాదాలతో స్వస్తి. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం విన్నారు నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి. శ్రీరామ కథ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: cross-border payment mechanism, local currency trade. AI cancer screening among 37 innovations on display in BRICS Bharat Innovates after making its debut in France, writes the Indian Express. Hotels see rise in advance bookings for destination weddings within the country after PM emphasized on travelling domestically, cites the Economic Times. And finally, India's BRICS hamper serves up culture, cuisine and convenience, containing Bihar's sattu and makhana, Odisha's coffee, focusing on vocal for local, notes the Pioneer. And with that, it's back to you, Anuja.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. 18th BRICS Summit to begin in New Delhi today. Discussions to focus on global governance, trade, security and supply chains as world leaders assemble for two-day summit. Prime Minister Narendra Modi to hold bilateral talks with Chinese President and other BRICS leaders today on the sidelines of summit. Prime Minister Modi pushes for secure sea lanes, open supply routes and removal of trade barriers at BRICS Business Forum to sustain global trade. Saudi Arabia shuts vital pipeline after attack. Houthi rebels in Yemen seize strategic islands, tightening grip on key Red Sea shipping route. Uttar Pradesh government steps up relief and rescue operations as flood affects 25 districts. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani. Krishna Jilla Samachara Lakhavintaru. Rachana Sri Sama Sunil.
3: కృష్ణా జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ది పనులు, జిల్లాలో మంత్రుల పర్యటన వంటి అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం. మంగినపూడి బీచ్ సాగర తీరంలో 63 అడుగుల ఎత్తైన మహాగణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగరతీర గణపతిని చూడటానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్రంలో మంగినపూడి బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో 2027 వేసవికాలం వరకు త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో సమస్యను అధిగమించడానికి త్రాగునీరు వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను అవసరమైన మేరకు చెరువులు, కాలువల ద్వారా ముందస్తు ప్రణాళికతో నింపుకునే విధంగా ఎప్పటికప్పుడు నీటి సరఫరా అధికారులు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా జిల్లా రెవెన్యూ సర్వే అధికారులు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా సర్వే నిర్వహించిన తర్వాత రైతులకు భూ వివరాలను తెలియజేసేలా ఈకేవైసీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మెరుగుపరచడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు కార్యశాలను జిల్లా పారిశ్రామిక శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హాజరై యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అనుమతులు, రుణాలను అందించి వివిధ రంగాల్లో నిపుణులైన యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ శాఖల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పెడన మచిలీపట్నం నియోజకవర్గం నూతన శాఖలను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు వారి వ్యవసాయానికి అవసరమైన రుణాలను అందిస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడం వల్ల 1800 కోట్ల రూపాయల వాణిజ్యం చేశామని తెలిపారు. బంటుమిల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాలకి 2 కోట్ల 50 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదయ, ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని కృష్ణాష్టమి సందర్భంగా గోవులను పూజిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ

0: తద్వారా పాడి రైతులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ది చేయడానికి ప్రత్యేకమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, పౌష్టిక ఆహార పంపిణీ తీరును పరిశీలించేందుకు జిల్లాలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలల్లో, రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పోషకాహార లోపం లేకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బాలశౌరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి సమస్యలను సానుకూలంగా విని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంటు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల బందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఘనంగా నిర్వహించింది. రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నిబద్దత, ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణాజిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీ ఎస్ శంకర్ గారి వేణుగానం వింటారు. ఎంబర్ ఎస్ కణన్ గారు వయలిన్, డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం, ఘటం శ్రీ ఎస్ కార్తిక్. కార్యక్రమంలో ముందుగా జయమనోహరి రాగంలో త్యాగరాజ కృతి నీ భక్తి తాళం రూపకం.

కార్యక్రమంలో చివరిగా స్వరరంజని రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన రఘునాథ నన్ను ఆదితాళం.

0: శ్రీ ఎస్ శంకర్ గారి వేణుగానం విన్నారు. ఎంబర్ ఎస్ కన్నన్ గారు వయలిన్, డాక్టర్ వంకాయ వెంకటరమణమూర్తి గారు మృదంగం, ఘటం శ్రీ ఎస్ కార్తిక్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, 2727288, 0891. తొలి శ్రోత ఎవరు, ఏ పాట కోరుతున్నారో విందాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్. నాకు లక్షాధికారి శ్రీమంతి ఎలాగో ఎలా

పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 2727288 కోడ్ 0891. శ్రోతలు ఫోన్ చేసి ఆకాశవాణి వారు ఫోన్ ఎత్తగానే వెంటనే మీ స్పందనను అందిస్తూ మీకు కావలసిన గీతాన్ని కావలసిన చిత్రం నుండి కోరుకోవచ్చు.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: సర్దార్ పాపారెడ్డి మూవీలో తెల్ల చీర ఆ కళ్ళ కాటుక ఎర్ర బొట్టు అన్న పాట కావాలి సార్. మరి గొల్లపల్లి నుంచి నూకల కొండబాబు అని టైలరింగ్ వర్క్ చేసుకుంటాను.
0: సరేనండి, తప్పకుండా.

0: కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్కలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల.

0: హలో
1: సార్, నమస్కారం అండి.
0: నమస్కారం
1: సార్, అల్లరి బుల్లుడు సినిమా నుంచి చుక్కల తోటలో ఎక్కడున్న పాట కావాలి సార్.
0: అయ్యా, మీ పేరు ఏమిటి?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురం అండి.
0: అల్లరి బుల్లోడు?
1: అవును సార్.
0: సరే,
1: చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రా పాట ఉంది సార్.
0: సరే.

0: సరే సరే, తప్పకుండా మీకు కావాల్సిన పాట.
1: థ్యాంక్ యూ సార్, నమస్తే.
0: చుక్కల తోటలో ఎక్కడున్నావు అన్నది అల్లరిబుల్లోళ్ళోనా?
1: అవును సార్.
0: అల్లరిబుల్లోళ్ళు. ఓహో, ఇద్దరు ఈ బుల్లోళ్ళు ఇద్దరు ఉన్నారు అల్లరి వాళ్ళు.
1: అవును సార్.

0: హలో, హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం. ఏ సినిమా?
1: ఇదండి, ఏదంటే మేడం, ఏదంటే మేడం, అత్తి పండు ఒలిసి పెట్టి కొడకలేని వాడు.
0: మీ పేరు?
1: నా పేరు అనుపూ లక్ష్మణరావు అండి. రామాదాసు రెడ్డి గారి ఆసుపత్రి చైతన్య అవతని మాట్లాడతానండి.
0: సరే.

0: हेलो हेलो పాటల పల్లకి ఫోన్ ఇన్ లై హలో
1: హలో
0: చెప్పండి, ఏ సినిమా?
1: కార్మిక గారు, నమస్కారం. మనుషులంతా ఒకటే.

0: వాళ్ళు వస్తా ఉన్నారు ఇక్కడ సాంగ్స్.
1: మీ పేరండి?
0: మనుషులంతా ఒకటే అండి, రామారావు. ఎన్టీ రామారావు.
1: అవును, అది సినిమా పేరు.
0: ముత్యాలు వస్తావారు.
1: మీ పేరు? మీ పేరు?
0: నా పేరు గన్నం పెంటారావు అండి, సామర్లకోట చిన్న వీధి.
1: అలాగేనండి.

0: ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిలా ఇటు రాదే వయారి
1: వస్తావా అడిగింది ఇస్తావా

0: హలో,
1: నమస్కారం శర్మ గారు, బాగున్నారండి
0: నమస్కారం అండి. ఏ సినిమా నుంచి ఏం పాట కావాలి?
1: సార్? యుగం దర్శకంలో
0: యుగంధర్.
1: అవును సార్, ఘోర అబ్బాయి వేసుకున్నకెళ్ళి ఆ పాట కావాలి సార్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ సార్, హైదరాబాద్ మొదలుపెట్టిన సార్. మాది ఆంధ్ర, హైదరాబాద్ వచ్చింది సార్.
2: గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారా కిళ్ళి నవిలితే ముల్లోకాలు. అరే అరే భాయి, మన కాళ్లకు సలాం చేస్తాయి. ఒర్రబ్బాయే వేసుకున్న కిళ్ళి. హే

సమకాలింది కత్తి మీది సామైంది రోయ్ హోయ్ సరదాగా తిరిగేవాణ్ణి త్వరలాగా బతికేవాణ్ణి ఆహా సరదాగా తిరిగేవాణ్ణి త్వరలాగా బతికేవాణ్ణి ఎవరో

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నాను. పలక సత్యనారాయణ అండి నా పేరు.
0: సత్యనారాయణ గారు చెప్పండి, ఏ సినిమా?
1: దేశోద్ధారకులు. ఈ సినిమాలో మబ్బులు రెండు బేటీ పడితే మెరిపే వస్తుందనే పాట కావాలి సార్.
0: దేశోద్ధారకులు దేశోద్ధారకుడు కూడా ఉంది అందుకని
1: కాదండి, దారకులు.
0: అదే, సరేనండి.
1: లైన్లో ఉండండి.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో
1: హలో,
0: హలో హలో హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం. ఏ సినిమా?
1: మాకు సాయివారం సినిమా లేదండి,
0: ఏది?
1: సాయివారం అండి.
0: పాతదా కొత్తదా?
1: పాతండి, గాలివానలో అన్న పాట ఉంది సార్.
0: చెప్పండి, అందులో ఏం కావాలి?
1: గాలివానలో అన్న పాట కావాలి సార్. ఈ పాట ముందుగా మీకోసం, తర్వాత శాస్త్రం కోసం సార్.
0: మీకు గాలివానలో పాట కావాలి?
1: అవునండి సార్, వర్షం వస్తుందండి ఇక్కడ.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం తిరిగి 10:15 నిమిషాలకు

0: అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. యావత్ ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్ వైపు మళ్లింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్దమైంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు రేపు జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచంలోని పలు దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువా సుబియాంటో, ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 7 ఏళ్ల విరామం తర్వాత భారత్లో పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సభ్యదేశాల నాయకులతో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్లు ఈ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్ల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ది ప్రాధాన్యతలను గలమెత్తేందుకు భారత్ ఈ వేదికను సిద్దం చేసింది. ప్రపంచ జనాభాలో సగం వాటా ఉన్న ఈ బ్రిక్స్ కూటమి ఢిల్లీ వేదికగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశమైంది. ఇక ఈ బ్రిక్స్ సమావేశాలను పురస్కరించుకుని భారత్కు వచ్చిన పలు దేశాల అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ జీడీపీలో 40% బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందన్నారు. ఈ బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందన్నారు. ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ దూసుకువెళ్తోందని, బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ వేగంగా సాగుతుండటంతో ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని చెప్పారు. ఐటీఏ రంగాల్లో భారత్, టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా, ఏరోస్పేస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. ఇలా బ్రిక్స్ కూటమి దేశాల నుంచి విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని, పాశ్చాత్య దేశాలతో ఇవి పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్పై బహుముఖంగా దాడి జరుగుతోందన్న ఆయన, అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ దేశంపై అక్రమంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2006లో 4 దేశాలతో బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు 21 దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా 25% పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం సుస్థిరాభివృద్ధికి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తాయన్నారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకోనామిక్ బ్రిజిజ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా. ఇస్లియే హమారీ అధ్యక్షతా మే హమ్నే అగ్రికల్చర్, హెల్త్ స్కిల్స్ ఔర్ స్మార్ట్ గ్రిడ్స్ జైసే క్షేత్రో మే నయే కోఆపరేషన్ నెట్వర్క్ కా గఠన్ కియా హై. స్టార్ట్అప్స్ ఔర్ ఎస్ఎంఈస్ కో మార్కెట్ ఔర్ ఫైనాన్స్ సే జోడ్నే కే లియే హమ్నే బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ పోర్టల్ ఆర్ బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ జెసి పెహలే కి హై.
0: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి అమెరికన్ పౌరునికి $5,000 ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డల్లాస్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మిడ్ టర్మ్ కన్వెన్షన్లో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్లేనని, అప్పుడు వారికి $5,000 లభిస్తాయన్నారు. దానిని ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు.
2: Only I can make this promise to you, and here is my promise. If the Republicans win the House of Representatives and the United States Senate, both of them, because of our economic, tremendous economic success, like in history we've never had anything like what's happening, but because of our tremendous strength and success economically, I will issue a dividend to every adult citizen in the United States of America for $5,000, very much like a success.

0: successful company will do a cash distribution to its shareholders.
1: అయితే అమెరికాలో ప్రతి నాలుగేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పాలనా కాలం సగం పూర్తయ్యాక అంటే రెండేళ్లకొకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లుంటాయి. దిగువ సభని పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలు ఉండగా సెనేట్లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. నవంబర్ 3న జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో 435 దిగువ సభ సీట్లతో పాటు మూడో వంతు సెనేట్ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్లో బలం చేకూరుతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోయినట్లయితే అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలను నిలువరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సభలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని దక్కించుకోవడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అమెరికానే గెలుస్తుందని చెప్పారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మో జలసంధికి ట్రంప్ జలసంధిగా పేరు మార్చాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
0: And food prices and almost every other item are rapidly going down. And by the way, oil will be going down as soon as we win the war with Iran, which is taking place right now. We're winning it. We control the Hormuz Strait. I think we should call the Hormuz Strait, we should call it the Trump Strait. I should get some. It's going to be called, ladies and gentlemen, I'll have an announcement. We'll call it the Trump Strait, and I'm sure the Iranian leadership will be thrilled with that.
1: అదేవిధంగా అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఇంకా యుద్దాన్ని కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ అణ్వాయుధ ఆకాంక్షలను సులభంగా నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్ ఇకపై ఎక్కువ కాలం ఆ భారాన్ని మోయలేదని, అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే ఆ దేశం ఒత్తిడిని తట్టుకోలేక లొంగిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆదివారం నుంచి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా ఆర్థిక సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా నౌకలు, ఇంధన రవాణా మార్గాలపై దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ చమురు రవాణాకు సంబంధించిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మో జలసంధి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా చమురు సహజవాయువు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్మో జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి కొత్త పరిమిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు కూడా ఇరాన్ తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన 5 ముడిచమురు రవాణా నౌకలపై అమెరికా బలగాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ వెల్లడించింది. మంగళవారం చేపట్టిన ఈ దాడుల్లో 4 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు, మరో నౌక దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియాలో బుధవారం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని కేష్మ ద్వీపంతో పాటు సిరిక్, మినాబ్ కౌంటీల తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా నివేదించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటి 101.21 డాలర్ల వద్ద ముగిసింది. హార్మో జలసంధి ద్వారా సాధారణంగా జరిగే చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హార్మో జలసంధి గుండా కేవలం 7 నౌకలు మాత్రమే ప్రయాణించాయని, సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 125 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్దానికి సంబంధించి గతవారం కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నుంచి రష్యా తమ దేశపు క్షిపణులు, డ్రోన్లతో యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేసింది. అమెరికా శాంతి దూతలు జార్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు యుక్రెయిన్ రష్యాలో పర్యటించి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే కీవ్ నగరంపై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 5 మరణించగా 35 పైగా గాయపడ్డారు. కీవ్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధులు కొన్ని మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, భవిష్యత్ చర్చలకు ఇవి ఉపయోగపడవచ్చని చెప్పారు. ధాన్యం రవాణా, ఇంధన మౌలిక వసతులు, యుద్ద ఖైదీల మార్పిడి వంటి అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలోని అనక్ క్రకౌటో అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందడంతో భారీగా అగ్నిపర్వత బూడిద వెలువడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాల్లో విమాన సేవలకు దీని కారణం.

0: అంతరాయం ఏర్పడింది. 1500కు పైగా విమానాలు, సుమారు 170,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంతో బూడిద మేఘం సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు చేరింది. అయితే 2018లో జరిగినట్లుగా సునామీ ముప్పు ప్రస్తుతం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగో తూర్పు ప్రాంతంలోని బుకావు నగరంలో ఉన్న ఓ ప్రాంతంలో మొదట ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న 2 పాఠశాలలకు మంటలు వేగంగా వ్యాపించాయి. పురాహ ఉజమా ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తరాఫ్రికాలో గురువారం కీలకమైన దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అల్జీరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిపిన చర్యలు ప్రేరేపితమైనవని పేర్కొంటూ అల్జీరియా ఈ నిర్ణయం తీసుకుంది. యుఏఈకి చెందిన సైనిక పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాణిజ్య విమానాలకు 2020 చివరి వరకు మినహాయింపునిచ్చింది. చైనాలో గురువారం ఓ నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావో నగరంలోని ఓ నౌకా నిర్మాణ కేంద్రంలో విదేశీ జెండాతో ఉన్న కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓషన్ మెలడీ అనే బల్క్ క్యారియర్ అయి ఉండొచ్చని, మరమ్మతుల కోసం చింగ్డావో బహే షిప్ యార్డ్లో ఆగిందని అధికారులు వెల్లడించారు. H-1B వీసాదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-డే గ్రేస్ పీరియడ్ అనే పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS వెల్లడించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ IT నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియకముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. E1, E2, E3, H1B, H1B1, L1, O1, TN కేటగిరీస్ కింద ఉన్న నాన్ ఇమిగ్రెంట్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా జరుగుతున్న 2026 US ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబ్లంక వరుసగా 4వ సారి US ఓపెన్ ఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన 3వ సీడ్ జెస్సికా పెగులాను 7-5, 6-2 ఆమె ఓడించారు. మరో సెమీఫైనల్ మ్యాచ్లో 2వ సీడ్ ఎలెనా రెబిక్నా 4వ సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తొలిసారి US ఓపెన్ ఫైనల్కు ప్రవేశించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని వినిపించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం DV సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వారు కోరుకున్న పాటలను వినాలనుకుంటే డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0891-2727-2444, మరో నంబర్ 0891-2727-2888. ఇప్పుడు దొంగరాముడు చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన పాట వింటారు.

0: హలో.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఏ కొత్తపల్లి మేడం గారు.
0: మీ పేరండి?
1: బొజ్జన ఆరండ్రౌండ్ మేడం.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: గుండమ్మ కథలో మేడం గారు.
0: తప్పకుండానండి, మీరు కొన్న పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం గారు.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కొంటపోతు రామనాయుడు, 16 మండలం విశాఖ జిల్లా.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: బుద్ధుల కొడుకులోని ఒక్కసారి మందు కొట్టితే మహాదేవ, నన్ను వదిలిపెట్టి గురుదేవ.
0: మీ పేరేండి?
1: నా పేరు కొంటపోతు రామనాయుడు అండి, 16 మండలం మధ్య గ్రామం.
0: ఓకేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ఓకే మేడం.

0: రోజులు.
1: హలో హలో ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి లీలా పాడిన పాట వింటారు.

0: హలో,
1: హలో, శుభోదయం అండి.
0: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ నుంచి హేమవంత్ కుమార్.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పిల్లబెక్కవాడి కథ ఉందమ్మా, శివానంద లహరి అనే పాట.
0: ఆ పాట లేదండి, ఖాళీ గజ్జే ఆ పాట వేయమంటారా?
1: అవేయండి. ముందుగా మీ అందరికీ వినాయక శుభాకాంక్షలు అమ్మా.
0: మీకు కూడా శుభాకాంక్షలండి.
1: అలాగే వినాయక సందర్భాన ఈ ఇషాపట్ వింటున్న శ్రోతలందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు. మీ ఆర్జీఎల్కి స్టేషన్ డైరెక్టర్ గారు అందరికీ కూడా
0: మీకు కూడా శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ తల్లి.
0: ఓకేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ఓకే అమ్మా.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన మేడం గారు. సనప గ్రామము అనంతపూర్ జిల్లా మేడం గారు. బాగున్నారు మేడం గారు?
0: బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అభిమానవంతుడు మేడం గారు. అందులో ఎప్పటి వల్లే కాదురా నా స్వామి, ఎప్పటి వల్లే కాదురా అనే పాట మేడం గారు.
0: తప్పకుండానండి, మీరు కొన్న పాట వస్తుంది, వినండి.
1: నమస్తే మేడం గారు.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: కలబారి కోడలు మూవీ నుంచి ఏదైనా ఒక మంచి సాంగ్ వినిపించగలరండి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, బాగున్నాము. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మెర్సారావణ, అనకాపల్లి జిల్లా ఎల్మంచిలి ఏరియా తడప నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, ఎమ్మిగ్రిమోర్ సినిమాలో వాన జల్లు గిల్లుతుంటాను సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: నా
0: మాట్లాడుతున్నారు?
1: పేరు అప్పారావు సాయి టైలర్ ఎర్రమంచిలి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఘరానా దొంగ సినిమాలో వాన విరిసిన వేళ పాట కావాలి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ మేడం గారు.

0: చలి చలి చలి చలి చలి చలి. హలో
1: అమ్మా, మాది విజయనగరం జిల్లా వేపటి మండలం వావిలిపాడు. మేడం గారు,
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అల్లరి ప్రియుడమ్మ.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం గారు.

0: హలో.
1: హలో, నమస్తే మా, గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విజయనగరం జిల్లా గొర్ల మండలం ఆనందపురం మేసాల అప్పలైన.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: లవకుశలో వినుడు వినుడు రామయనగా వినుడు మన సార్.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్స్ అమ్మా.

మీరు ఇంతవరకు పాటల పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా కోరినటువంటి చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ తెలుగు చిత్రగీతాలను వింటారు.

కాలం మారినా కొన్ని పాటలు మాత్రం ఎప్పటికీ పాతబడవు. ఆ పాట వినగానే ఒక జ్ఞాపకం గుర్తొస్తుంది, ఒక ప్రదేశం గుర్తొస్తుంది. మరికొన్ని పాటలైతే మనం ఎప్పుడో చూసిన జీవితాన్ని మన కళ్ళ ముందు నిలబెడతాయి. అలా ఈరోజు మధురిమ కార్యక్రమంలో అంశం పల్లెటూరి అందాలు, పల్లె మనుషుల మనసులు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అక్కడి మనుషుల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. ఆ పల్లె అందాలను,

ఆత్మీయతను గుర్తు చేస్తుంది. ఒకసారి ఊహించుకోండి, తెల్లవారకు ముందే మొదలయ్యే కోడికోతలతో కొత్త రోజు మొదలవుతుంటే మరోవైపు పొలాలు, చల్లటి గాలికి కదిలే చెట్లు, ఆకులు, నెమ్మదిగా మేల్కొంటున్న పల్లె, ఇవన్నీ కలిస్తే ఆ ఉదయానికే ఒక అందం వచ్చేస్తుంది. ముత్యాల పల్లకి చిత్రానికి చెందిన ఈ పాటకు చెల్లపిల్ల సత్యం సంగీతం అందించగా పి. సుశీల మధురమైన గాత్రంతో ఆలపించారు.

పల్లెటూరి అందాలనగానే పచ్చని పొలాలు, పూలతోటలు మాత్రమే కాదు, ఆ పల్లెదారిలో కనిపించే ప్రతి దృశ్యమూ ఒక అందమైన అనుభూతే. నల్లని మబ్బులు, తెల్లని కొంగలు, పచ్చని తోటలు, వాగులు దాటి వంకలు దాటి మన ఊరి వైపు సాగే ఆ ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది. ఎద్దుల బండికి కట్టిన గజ్జెలు గలగలలు, అందులోనూ వర్షం రాకముందే మన ఊరికి చేరుకోవాలనే ఆతురత, ఇవన్నీ కలిసి ఈ పాటను ఒక అందమైన పల్లెటూరి దృశ్యంలా మన ముందుంచుతాయి. మల్లేశ్వరి చిత్రంలో ఈ పాటకు సాహిత్యాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి అందించగా, ఘంటసాల భానుమతి గాత్రంలో వినిపించే ఈ గీతం

పల్లెటూరు. ఆ ప్రకృతితో కలిసి జీవించే మనుషుల జీవితంలోనూ ఎన్నో అందాలు కనిపిస్తాయి. అక్కడ పెద్ద పెద్ద భవనాలు లేకపోయినా చిన్న చిన్న గుడిసెల్లో ఉండే ఆప్యాయత ఉంటుంది. నేల మీద మట్టి ఉన్నా ఆ నేలలోని బంగారం లాంటి పంటలు పండుతాయి. గోదావరి పరవళ్ళు, తెలుగింటి తిరణాళ్ళ సందడి, ఇలా పల్లె జీవితానికి సంబంధించిన ఎన్నో అందాలను ఒకే పాటలో మనకు పరిచయం చేస్తుంది. చంటి చిత్రంలోని ఈ గీతానికి వేటూరి సాహిత్యం అందించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గాత్రంలో ఈ పాట మరింత అందంగా పలికింది.

0: పల్లెటూరు జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ జీవితంలో ఉన్న స్వేచ్ఛ, ప్రశాంతత, ఆత్మీయత కూడా గుర్తొస్తాయి కదా. పల్లె జీవితం అంటేనే ఉన్నదానితో సంతృప్తిగా మన చుట్టూ ఉన్న ప్రకృతితో కలిసి సాగిపోయే జీవితం. పశువులు, కోళ్ళు, పచ్చని పంటలు, కష్టపడితే దక్కే ఆ నాలుగు మెతుకుల్లోనే ఎంతో తృప్తి ఉంటుంది. అలాంటి పల్లె జీవితాన్ని వదిలి పట్టణానికి వెళితే ఎదురయ్యే కష్టాలను కూడా సరదాగా గుర్తు చేస్తూ పల్లెలోని ప్రశాంతతే మేలంటూ చెప్పే పాటేది. రిక్షా లాగుతూ సంపాదించిన ఖర్చులు మాత్రం వెంటాడే పట్టణ జీవితం ఒకవైపు, కష్టపడినా మన ఇంటి గడప దగ్గరే సుఖంగా ఉండగలిగే పల్లె జీవితం మరోవైపు. ఈ రెండు జీవితాల మధ్య తేడాను చమత్కారంగా చెబుతూ సాగుతుంది ఈ పాట. తోడికోడళ్ళు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం కొసరాజు.
1: ఎక్కడికి?
2: బస్తీకి.

ఒక ఊరు అందంగా కనిపించేది అక్కడ పచ్చని పొలాలతోనే కాదు, ఆ ఊరిలోని మనుషుల మధ్య ఉండే ఆప్యాయతతో కూడా. ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకుంటూ అందరూ కలిసి ఉండే అనుబంధం పల్లె జీవితానికే అసలైన అందం. ఆనందాలు నిండాలి, అనురాగాలు పండాలి, అందరూ ఒకటే ఉండాలి అంటూ మనుషుల మధ్య ప్రేమ, ఐక్యత, సంతోషం ఎలా ఉండాలో ఎంతో చక్కగా చెప్పే గీతం ఇది. కుటుంబ గౌరవం చిత్రంలోని ఈ పాటకు సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ అందించగా, పిబి శ్రీనివాస్, జమునారాణి, ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన పాట వింటారు.

మానవత్వానికి నిలయం, మమకారానికి మూలం మన పల్లెటూరు. ఈ రోజుల్లో ఎంత సంపాదించినా, పెద్ద పెద్ద భవంతుల్లో బతికినా దొరకని ఏదో ఒక ఆత్మీయత పల్లెటూరు మట్టి వాసనలో, కల్లాకపటం లేని అక్కడి మనుషుల పలకరింపుల్లో దొరుకుతుంది. సీతాకోక చిలుకలకు రంగురంగుల చీరలతో పనిలేనట్టే మనస్ఫూర్తిగా ప్రేమించే మనుషులుంటే ఆ పల్లెటూరు చిన్న గుడిసె కూడా ఒక మహాస్వర్గధామం. ఎండకి వానకి స్పందించే ప్రకృతి అందాలు ఒకవైపు, ఒకరి కష్టంలో తోడంటూ ఇతరుల కోసం కన్నీరు కార్చే స్వచ్ఛమైన మనసులు మరోవైపు, ఈ రెండూ కలిసిన చోటే కన్నీటికి చోటే లేదు, అంతా ఆనందమే. పచ్చని పల్లెదనపు పరిమళాలను, అమాయకపు మనుషుల అనుబంధాలను కళ్ళ ముందు నిలిపే ఈ పాట భారతీయుడు చిత్రం నుండి, ఏఆర్ రెహమాన్ గారి అద్భుత స్వరకల్పనలో కేజే యేసుదాస్ ఆలపించారు.

పిల్లలు మనల్ని కాసేపు ఆ పచ్చని చేలల్లో చెట్ల నీడల్లో తిప్పేసి మన పల్లెటూరి ఆత్మీయతలను మళ్ళీ గుర్తు చేశాయి కదూ. ఎంత ఎదిగినా ఏ కోటల్లో బతికినా ఆ మట్టి వాసనలో మన ఊరి మనుషుల స్వచ్ఛమైన నవ్వుల్లో ఉండే ఆనందం వేరు. పల్లెటూరి అందాలను పలకరించాం, పల్లె మనుషుల మనసుల్లోని ఆప్యాయతను గుర్తు చేసుకున్నాం. ఈ అంశంతో సాగిన పాటలను విన్నారు. ఇప్పుడు చైర్మన్ చలమయ్య చిత్రం నుండి రామకృష్ణ ఎస్ జానకి ఆలపించిన పాట వింటారు, సాహిత్యం ఆరుద్ర.

ఇప్పుడు వినబోయే పాట నమ్మక ద్రోహులు చిత్రం నుండి. చెల్లపిల్ల సత్యం సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు.

వివాహ బంధం చిత్రం నుండి పివి శ్రీనివాస్, భానుమతి పాడిన పాట వింటారు. సాహిత్యం నారాయణరెడ్డి, సంగీతం శ్రీనివాసన్.

ఇప్పుడు పూలరంగుడు చిత్రం నుండి పి సుశీల మోహన్ రాజు ఆలపించిన పాట వింటారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినబోయే పాట ఆత్మీయులు చిత్రం నుండి. ఘంటసాల పి సుశీల ఆలపించగా, సాహిత్యం సి నారాయణరెడ్డి అందించారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు నిరీక్షణ చిత్రం నుండి ఈ పాటకు ఆచార్యాత్రేయ సాహిత్యాన్ని అందించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఎస్ జానకి గారి గానం ప్రత్యేక ఆకర్షణ.

ఆంధ్రుడు చిత్రంలోని ఈ అందమైన పాటకు కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

ఇప్పుడు కేరింత చిత్రం నుండి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కార్తిక్ పాడిన పాట వింటారు.

ఇప్పుడు వినబోయే పాట షాక్ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించగా సాహిత్యం వేటూరి, సంగీతం అజయ్ అందించారు.

ఇప్పుడు ఆనందం చిత్రంలోని ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చగా, ప్రతాప్ తమ మధుర గాత్రంతో ఆలపించారు.

మీరు ఇంతవరకు మధుమంజరి శీర్షికన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అబుదాబి

0: క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్ధికి స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: ब्रिक्स इंक्यूबेटर नेटवर्क, MSME పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య, పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కి విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019 ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ

0: 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000 చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 తేడాతో ఓడించి భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వడ్డాది బాలగాయత్రి గారు పాడిన లలిత గీతాలు వింటారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ కుమార్ తబలా. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన దొంగ చూపులేల నోయి

మీరు ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వడ్డాది బాలగాయత్రి గారు పాడిన లలిత గీతాలు విన్నారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ కుమార్ తబలా.

ఇప్పుడు చిరునవ్వుతో ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

ఇంతవరకు చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు.

0: ఇంకొక పక్క 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
1: రాష్ట్రంలో 1,271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, but actually it is the strengthening of the architecture of infrastructure of health system. PM Abhim, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
1: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంచ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సంక్షేమం, సుపరిపాలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే

0: దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ,
1: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఒక కొత్త ఒరవడి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి, ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా పామరుకు చెందిన అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ,
2: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తర్వాత వెయిట్ చేస్తారు, మళ్ళీ ఎగ్ బ్లడ్ అన్ని చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి నీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అన్ని చెప్తా ఉంటారు. అన్ని టైంకి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్ గారు.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1,271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: పోలీస్
5: మిస్ సీమా
4: చెప్పండి,
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
6: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
6: హాయ్.
8: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హెలో బాగున్నారా ఫోనిన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి కేవలం మహిళలు మాత్రమే ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0891-2727-2444. మరో నెంబర్ 0891-2727-2888. ఇక 2:30 వాతావరణ సమాచారం. 2:30 సైనిక్ మాధురి ఈ కార్యక్రమంలో భారత్ కే లోక్ కాలాయాన్ ఈ అంశంపై కె చందన గారి వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి హిందీలో. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుండి. ఇక 6:30 సాయం సమీరం. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా ఎల్నినో ప్రభావంతో వివిధ పంటల్లో బెట్ట, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఉపేంద్ర

రావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం తదితర అంశాలు ఉంటాయి. 8 గంటలకు భతృహరి నీతి శతకం ధైర్య పద్ధతిహ. ఈ అంశంపై డాక్టర్ ప్రభలా శ్రీవల్లి గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక 9:15 స్పాట్లైట్, 9:30 స్వరమాలిక తెలుగు చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కేవలం మహిళలు మాత్రమే డైల్ చేయవలసిన మా నెంబర్ 0891-2727-2444. మరో నెంబర్ 0891-2727-2888. ఈ నెంబర్స్కి కాల్ చేసి మహిళలు వారు కోరుకున్న పాటలను వినవచ్చు. మరి కార్యక్రమాన్ని ముందుగా ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దాం.

0: హలో హలో,
1: హాయ్ అక్క,
0: హాయ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మునగపాకు నుంచి మాట్లాడుతున్నాను అక్క. నా పేరు నిరీష.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అమెరికా అమ్మాయి సినిమాలో పాడనా తెలుగు పాట అనే సాంగ్ ప్లే చేయండి అక్క.
0: తప్పకుండానండి. మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: ఓకే అక్క.

0: హలో
1: హలో,
0: హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే.
0: హలో,
1: చెప్పండి. హలో,
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ప్రభా అండి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రెబల్లో నుంచి అండి. దీపాలన్న పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: హలో హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏమండి దీనివాడిని మీరు చెప్పిన పాట అండి?
0: హలో,
1: హలో,
0: మీ
1: నమస్తే
0: పేరు
1: మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి, నేను క్రాప్ నుంచి వస్తున్నా మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నువ్వు వస్తానంటే నేను వద్దంటా, నా సినిమా లేదండి.

0: హలో,
1: హలో,
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఏక రామలక్ష్మండి జంగారెడ్డిగూడు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ముద్రమొగుడు సినిమా నుంచి ఏదో సాంగ్ ఇవ్వండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

ఇంతటితో ఈనాటి మహిళావాణి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 2:31 సైనిక మాధురి ఈ కార్యక్రమంలో భారత్ కీ లోక్ కాలయాన్ ఈ అంశంపై శ్రీమతి కె చందన గారి వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: air.gov.in पर जाएं।
1: ये आकाशवाणी है। महिला जूनियर एशिया कप हॉकी में भारत ने फाइनल में जगह बना ली है। चीन के मोकी में पहले सेमीफाइनल में भारत ने दक्षिण कोरिया को 5-1 से हराया। भारत की ओर से सुप्रिया ने हैट्रिक लगाई जबकि मधु और सुखवीर कौर ने 1-1 गोल दागा। फाइनल में भारत का मुकाबला मेजबान चीन से होगा। इससे पहले पुरुषों के जूनियर एशिया कप हॉकी में भारत ने कल पहले सेमीफाइनल में मलेशिया को 3-1 से हराकर फाइनल में जगह बनाई। अमरीकी ओपन टेनिस के पुरुष सिंगल्स के फाइनल में अमरीका के बेन शेल्टन का मुकाबला जर्मनी के अलेक्जेंडर ज्वेरेव से होगा। महिला सिंगल्स में मौजूदा चैंपियन बेलारूस की आर्याना सबालेंका आज रात फाइनल में कजाकिस्तान की एलेना रायबाकिना का सामना करेंगी। और अंत में मुख्य समाचार एक बार फिर। भारत की अध्यक्षता में 2 दिन के ब्रिक्स शिखर सम्मेलन में शामिल होने के लिए विश्व के नेता नई दिल्ली पहुंचे। अब से कुछ ही देर में शुरू होगा सम्मेलन। वैश्विक शासन, बहुपक्षवाद, व्यापार, सुरक्षा और आपूर्ति श्रृंखला जैसे मुद्दों पर होगी चर्चा। प्रधानमंत्री नरेंद्र मोदी आज शाम चीन के राष्ट्रपति शी जिनफिंग के साथ द्विपक्षीय वार्ता करेंगे। प्रधानमंत्री मोदी ने मलेशिया, वियतनाम और इथियोपिया के नेताओं के साथ द्विपक्षीय वार्ता की। अबुधाबी के युवराज के साथ भी मुलाकात की। यमन में हौसी विद्रोहियों के महत्वपूर्ण द्वीपों पर कब्जे से लाल सागर में प्रमुख नौवहन मार्गों पर पकड़ मजबूत। और भारतीय महिला टीम ने चीन के मोकी में दक्षिण कोरिया को हराकर जूनियर एशिया कप हॉकी के फाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी विशाखपट्नम केंद्रम वातावरण समाचारम। విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాల ప్రకారం వాల్టైర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 11.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 11.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు ఉదయం 8:30 సమయానికి దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా గాలులతో కూడిన వాతావరణం ఉంటుంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆంధ్ర తీరంలో చేపలు పట్టే వారికి వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యాన, పరిసర సముద్ర ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వాతావరణం ఉంటుంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఆంధ్ర తీరం మినహా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి సూచించిన సముద్ర ప్రాంతాల్లోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సైనిక్ మాధురి. ఈ కార్యక్రమంలో భారత్ కి లోక్ కాలాయన్ ఈ అంశంపై శ్రీమతి కె చందన గారి వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సైనిక్ మాధురి. సైనిక్ మాధురి కార్యక్రమ మే ఆప్ సబ్కా స్వాగత్ హై. శుభ్ దుపహర్ దోస్తో, మే ఆప్కీ దోస్త్ చందనా. భారత్ కే లోక్ కళాయే आज का विषय यह है दोस्तों. भारत अपनी समृद्ध विविधता और प्राचीन परंपराओं के लिए पूरी दुनिया में जाना जाता है. यहाँ की लोक कलाएं देश के अलग अलग राज्यों की संस्कृति, जीवन शैली, धार्मिक मान्यताओं और सामाजिक परंपराओं का सजीव चित्रण करती है. ये कलाएं पीढ़ियों से एक से दूसरी पीढ़ी तक मौखिक और व्यावहारिक रूप से हस्तांतरित होती आई है. दोस्तों, इसी विषय पर आगे बढ़ते हैं एक प्यारे से गीत के बाद.

0: दोस्तों, लोक कलाओं का महत्व संस्कृति पहचान। ये कलाएं हमारी प्राचीन संस्कृति और सभ्यता की अमूल्य धरोहर है, जो हमारी ऐतिहासिक पहचान को जीवित रखती है। आजीविका का साधन। कई ग्रामीण क्षेत्रों के कारीगरी और कलाकार आज भी इन पारंपरिक कलाओं के माध्यम से अपनी आजीविका चलाते हैं। पर्यावरण के अनुकूल अधिकांश पारंपरिक लोक कलाओं में प्राकृतिक रंग, मिट्टी और पत्तों का उपयोग होता है, जो पर्यावरण के प्रति संवेदनशीलता को दर्शाता है। आधुनिकता और शहरीकरण के दौर में इन लोक कलाओं का संरक्षण करना हमारी जिम्मेदारी है, ताकि हमारी संस्कृति की यह जीवन धारा भी बहती रहे। हाँ दोस्तों, आज का हमारा सैनिक माधुरी कार्यक्रम यहीं पर समाप्त होता है। अगले हफ्ते आपसे फिर मुलाकात होगी। तब तक के लिए आज्ञा दीजिए, आपकी दोस्त चंदना को नमस्कार।
1: మీరు ఇంతవరకు సైనిక్ మాధురి కార్యక్రమంలో భారత్ కి లోక్ కాలాయన్ ఈ అంశంపై శ్రీమతి కె చందన గారి వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:02 కావస్తుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్ పై ప్రసారాలు తిరిగి సాయంత్రం 4:58 3:23.6 అనగా 927 KHz పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో నిలయంలో సమయం 4:59:59 కావస్తుంది. 323.6 మీటర్స్ అనగా 927 కిలోహెర్ట్జ్పై మీడియా ద్వారా సాయంత్రం ప్రసారం ప్రారంభం. ముందుగా ప్రకటించిన కార్యక్రమం అంటారు.

యువాణి. ఈనాటి యువాణి యువజనుల కార్యక్రమంలో యువకులలో విశ్వాసం నింపండి, అదే వారి ఎదుగుదలకు పునాది. ఆత్మవిశ్వాసం యువకులలో ఎదుగుదలకు ఎంతో కీలకం. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం కల్పించాలి. యువకుల బంగారు భవిష్యత్తుకు నిచ్చెనగా నిలిచే ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులదే. విజయాల్లో పొగడతలు ఎంత ముఖ్యమో వాటిలోనూ వారు వెన్నంటే ఉంటూ ప్రేరణ కలిగించడము అంతే ముఖ్యం. యువకుల భవిష్యత్తులో సవాళ్లను అధిగమించడంలో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. తద్వారా యువకుల్లో దూకుడు, కోపం సమస్యలకు దారితీస్తుంటున్నాయి. యువకులలో ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే ఏదైనా చేయగలరు అనడం కంటే వాళ్ళంతట వాళ్ళే చేయగలమనే నమ్మకం కల్పించాలి అని సూచిస్తున్నారు. ఇప్పుడు ఒక చిత్రం అందాం. చిత్రగీతం ఇద్దరే ఇద్దరు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్య పాండు పాట, రచన సిరివేనర సీతారాం శాస్త్రి.

ఈనాటి యువవాణిలో యువకులలో విశ్వాసం నింపండి, అదే వారి ఎదుగుదలకు పునాది. ప్రయత్నం ఏదైనా విద్యావంతుల శ్రమను తల్లిదండ్రులు గుర్తించాలి. గెలిచినప్పుడు పొగిడి, ఓడినప్పుడు నొచ్చుకునేలా మాట్లాడకూడదు. ఫలితం ఎలా ఉన్నా అభినందిస్తే యువకులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమ విలువ గెలుపు వాటిపై ఆధారపడి లేదని వారు గుర్తిస్తారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ప్రేమసాగరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, రచన రాజశ్రీ.

ఈనాటి యువనిలో యువకులకు బాధ్యతలు అప్పగించి సొంతంగా పూర్తి చేసేలా వారిలో ఆత్మవిశ్వాసం పెంచవచ్చు. ఆ పనుల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండకూడదు. వయసు పెరిగే కొద్దీ ఇంటి నిర్ణయాల్లో వారి అభిప్రాయం తీసుకోవాలి. ఫలితంగా తల్లిదండ్రులు తమను నమ్ముతున్నారనే భావన కూడా కలుగుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీత విందాం. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి ఎంఎం కీర్వాణి పాడిన పాట, రచన చంద్రబోస్.

యువకులలో విశ్వాసం నింపండి. అదే వారి ఎదుగుదలకు పునాది. కళాశాలల్లో ఉపాధ్యాయులు మందలించినా, స్నేహితులతో గొడవైనా, ఎవరికైనా చేయడం మర్చిపోయినా తల్లిదండ్రులు వారి తరపునే మాట్లాడుతుంటారు. ఇలా చేయకూడదు. చిన్న చిన్న సమస్యలను పరిష్కారాన్ని వారికే వదిలేయాలి. ఇలా చేస్తే తప్పప్పులు తెలుసుకోవడంతో పాటు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీత విందాం. ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి సుందరరామ్మూర్తి.

చివరిగా యువనిలో నిర్ణయాలు తీసుకోవడంలో యువకులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఫలితంతో సంబంధం లేకుండా వారి ప్రయత్నాన్ని అభినందించాలి. చాలా విషయాలు తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి పని ఒత్తిడిని యువకులపై చూపించకూడదు. సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఓపికగా ఉంటే ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక చిత్రగీత ఉందో, హ్యాపీడేస్ చిత్రం నుంచి కార్తీక్ పాండే పాట వింటారు. రచన వనమాలి.

ఈనాటి యువానిలో యువకులలో విశ్వాసం నింపండి, అదే వారి ఎదుగుదలకు పునాది అంటూ యువాని యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

సంధ్యా రాగాలు, తెలుగు సినిమా పాటలు. 1980 నుంచి 2000 సంవత్సరం వరకు మధ్యగల పాటలు వింటారు. ముందుగా ప్రేమ యుద్ధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన వేటూరు సుందరరామ్మూర్తి.

తర్వాత సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్రపాండ పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

తరువాత వారసుడు వచ్చాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్రపాండి పాట వింటారు. రచన వేటూరు సుందరరామూర్తి.

తర్వాత అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్రపాడిన పాట వింటారు. రచన రాసరాజు.

0: సంజా రాగాల్లో చివరిగా విచిత్ర సహోదరులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన రాజశ్రీ.
1: నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి

మీరింతవరకు సంజయ రాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొద్దిసేపట్లో సమాచారవాణి. ముందుగా వెదర్ రిపోర్ట్ వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు సాయంత్రం అందజేస్తున్న వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 16.3 మిలీమీటర్లు నమోదైంది. గాలిలో తేమ 86% నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 16.4 డిగ్రీలు మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 87%గా నమోదైంది. స్థానిక వాతావరణం: ఆకాశం పాక్షికంగా మేఘకృతం ఉంది. అక్కడక్కడ మసకతో కూడిన వాతావరణం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వారు తెలియపరిచారు. వాతావరణ వివరాలు విన్నారు. ఇంకా రాబోయే వాతావరణం

ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఈ మధ్యాహ్నానికి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న తుఫాను ఆవర్తన సముద్ర మట్టానికి సుమారు 7.6 మిల్లీ కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. ఇక ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలియపరుస్తున్నారు. అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వారు తెలియపరిచారు. వాతావరణ వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీలు ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లలో కూడా వినవచ్చు.

ఈరోజు కార్యక్రమాలు. 6:30 సాయం సమయంలో ముందుగా గుంజన్ హిందీ కార్యక్రమం. శ్రీ రజ్నీష్ తివారి గారి స్వీయ కవితలు వింటారు. తర్వాత ఫిట్నెస్ మంత్ర, అనంతరం వికాసం, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి జి నందినీదేవి చదువుగా వింటారు. తర్వాత 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కారు నుంచి ప్రసారం, 7:15 కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, ఎల్నినో ప్రభావంతో వివిధ పంటల్లో బెట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఉపేంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 8:00 సంస్కృత ప్రసంగం, భర్తృహరి నీతి శతకం ధైర్య పద్ధతి గురించి డాక్టర్ ప్రభల శ్రీవల్లి గారి సంస్కృత ప్రసంగం ప్రసారం. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్ట్ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలామందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: రాష్ట్రంలో 24 CCB, 26 IPH ల్యాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 CCB కేంద్రం మంజూరు చేయగా ఈ రోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
0: అమరావతి క్వాంటమ్ బయో వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ క్వాంటమ్ బయో వ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
0: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌరవిమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్ధం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
3: ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయటం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాము. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా వడ్డీ సోదరులకు కావచ్చు, నావీ బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియదు.
0: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో

0: పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో గదుల కోటాను 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమ దివసే సర్వసమ్మత్య నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. ఘోషణాపత్రస్య అంగీకార సదస్య రాష్ట్రాణాం సమన్వితానాం సంకల్పానాం కృతే స్పష్ట మార్గదర్శకః ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా మలేషియా, వియత్నాం, ఇథియోపియా ప్రధానమంత్రిభిః తథా అబుధాబి యువరాజేన సహ ద్విపక్షీయ వార్తా సంచాలితాః. అద్య సాయం చీన రాష్ట్రపతినా షీ జిన్పింగ్ వర్యేణ సహ సంభాషణం విధీయతే. షడ్వర్షీయ స్థగనం సమాపయత చీనదేశేన అస్య మాసస్య ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్షౌ నవదెహలీ మధ్యే నియమిత యాత్రివిమానసేవాః పునః ప్రారప్స్యంతే. అపి చ మహిళా హాకీ క్రీడాయాం చీనస్య ముఖీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణ కొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్. అథ వార్తాః విస్తరేణ. అద్య నవదెహల్యాం అష్టాదశ బ్రిక్స్ శిఖర సమ్మేళనే ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇథియోపియా, మలేషియా, వియత్నాం ఇత్యేతేషాం దేశానాం ప్రధానమంత్రిభిః అథ అబుధాబినః యువరాజేన సహ ద్విపక్షీయ గోష్ఠీనాం శృంఖలాం ప్రారబ్ధవాన్. కూటనీతిక వార్తానాం అస్యాం ఆవృత్తౌ ప్రధానమంత్రిణా సర్వప్రథమం ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రిణా డాక్టర్ అబీ అహ్మద్ అలీ సన్నిధేన సహ ఉచ్చస్తరీయ సంభాషణం విహితం. విదేశమంత్రాలయేన విజ్ఞప్తౌ సంసూచితం యత్ ఉభౌ నేతారౌ ద్వయోః దేశయోః విశేష రణనైతిక సంధిం నూతనాం ఔన్నతిం నేతుం సంకల్పం గృహీతవంతౌ. గోష్ఠ్యాం ముఖ్యతయా ఆర్థిక సహయోగస్య, రక్షా సురక్షా సంబంధానాం తథా క్షమతా సంవర్ధనస్య క్షేత్రేషు ప్రగతేః సమీక్షణం కృతం. ఏషా మహతి సంపూర్తిః గతవర్షస్య డిసెంబర్ మాసే అసిస్ అబాబా నగరె ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ప్రవాసస్య పరిణామస్వరూపేణ సంజాతా. భారతస్య అధ్యక్షతాయాం నవదెహల్యాం సమాయోక్ష్యమాణస్య అష్టాదశ బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య అవసర అంతరాలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలేషియా దేశస్య ప్రధానమంత్రిణా అన్వర్ ఇబ్రాహిం ఇత్యమునా సహ ఉచ్చస్తరీయ ద్విపక్షీయ వార్తాం సంచాలితవాన్. అస్యాం గోష్ఠ్యాం ద్వయోః దేశయోః నేతారౌ వ్యాపార నివేశ రక్షా సురక్షా తథా జనాజ్జన సంపర్కః ఇత్యేతేషు బహువిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య ప్రగతేః సమీక్షణం అకురుతాం. ఉభౌ నేతారౌ అస్మిన్ వర్షే ప్రధానమంత్రిణః మోదినః మలేషియా ప్రవాసస్య సంకల్పానాం నిష్పత్తేః అపి సూచనాం గృహీతవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఆసియాన్ భారత సంబంధానాం సుదృఢీకరణ తథా క్షేత్రీయ సహయోగే మలేషియా దేశస్య నిరంతర సమర్థనస్య భూరిశః ప్రశంసా కృతా. అత్రావధేయం యత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం దేశస్య ప్రధానమంత్రిణా లే మిన్ హుంగ్ ఇత్యనేన సహ ఉచ్చస్తరీయ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. అస్యాం గోష్ఠ్యాం బ్రిక్స్ సమ్మేళనే వియత్నామస్య సహభాగిదేశత్వేన సహభాగితా సవిశేషం స్వాగతీకృతా. విదేశమంత్రాలయేన సంసూచితం యత్ అస్మిన్ వర్షే వియత్నాం రాష్ట్రపతేః తోలం వర్యస్య భారత ప్రవాస వేళాయాం ఉచ్చస్తరే సమున్నీతాయాః సంవర్ధిత వ్యాపక రణనైతిక సంధేః ప్రగతేః సమీక్షణం అస్మిన్ ఉపవేశనె విహితం. అనేన సహైవ ప్రధానమంత్రిణా అబుధాబినః యువరాజేన షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహియాన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ సంబంధాః సమీక్షితాః. ఉభౌ పక్షౌ రాజనైతిక సాంస్కృతిక వాణిజ్యిక ఊర్జా క్షేత్రేషు తథా జనాజ్జన సంపర్కే ఆధారితస్య భారత్ యుఏఈ వ్యాపక రణనైతిక సహయోగస్య పునరుచ్చారణం చక్రతుః. అద్య సాయమంతరాలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చీనదేశస్య రాష్ట్రపతినా షీ జిన్పింగ్ ఇత్యమునా సహాపి ద్విపక్షీయ వార్తాం విధాస్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమయమేమే అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. నవదెహల్యాః ఐతిహాసిక భారతమండపే ఆయోజ్యమానస్య అష్టాదశ బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమదివసె ఏవ సదస్యదేశైః సర్వసమ్మత్యా నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. సత్రస్యాస్య సమాపనె ప్రధానమంత్రి నరేంద్రమోదీ అస్య ఘోషణాపత్రస్య స్వీకారాయ ప్రస్తావం ఉపస్థాపితవాన్, యం సర్వే నేతారః ఏకస్వరేణ సర్వసమ్మత్యా చ అంగీకృతవంతః. స్వకీయ సమాపన ఉద్బోధనె ప్రధానమంత్రిణా శ్రీమోదినా సంసూచితం యత్ అద్య అంగీకృతం నవదెహలీ ఘోషణాపత్రం బ్రిక్స్ సదస్యదేశానాం సంధిసంకల్పానాం కృతే ఏకాం స్పష్టాం కూటనీతిక దిశిం అంకయతి. తేన విశేషతః ప్రతిపాదితం యత్ ఏతేషాం సర్వసమ్మత సంకల్పానాం ప్రత్యక్షమూర్త పరిణామేషు పరివర్తనం ఇదానీం సర్వేషాం సదస్య రాష్ట్రాణాం ఉత్తరదాయిత్వం వర్తతే.
1: హమారే సమక్ష బ్రిక్స్ న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 కా డ్రాఫ్ట్ ప్రస్తుత హై. ఇస్మే హమారీ చర్చాఓ కా సార్ ప్రముఖ వైశ్విక్ ఔర్ క్షేత్రీయ విషయో పర్ హమారే దృష్టికోణ షామిల్ హై. సాథ్ హీ బ్రిక్స్ కోఆపరేషన్ కో ఔర్ సుదృఢ్ కర్నే కీ ప్రాథమికతా సమాహిత హై. కిసీ సదస్య కీ ఔర్ సే ఆపత్తి వ్యక్త నహీ కీ గయీ హై. న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 కో సర్వసమ్మతి సే అడాప్ట్ కియా జాతా హై.
0: ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సబలం ప్రోక్తం యత్ అద్యతనేన విచార వినిమయేన ఏతత్ స్పష్టం భవతి యత్ పరివర్తనశీలస్య విశ్వస్య మార్గదర్శనం పురాతనైః అప్రాసంగికైశ్చ సంస్థానైః విధాతుం న శక్యతే. तेन प्रतिनिधित्वेन संवेदनशीलतायां नियम निर्माण प्रक्रियासु च आधारभूत परिष्काराणां महती आवश्यकता प्रतिपादिता। प्रधानमन्त्रिणा संसूचितं यत् ब्रिक्स नेतृभिः भावि प्रौद्योगिकीनां विकासे तथा तासां नियमन विधानेषु ग्लोबल साउथ देशानां समान सहभागिता भवेत् इत्यस्यां नीतौ विशेष बलः प्रदत्तः। तेन प्रतिपादितं यत् निर्णयानां तेषां निष्पत्तीनां च मध्ये विद्यमानं अन्तरालं केवलं सामूहिक कार्यप्रणालीभ्यां समापयितुं शक्यते। भाषणस्य अन्ते प्रधानमन्त्रिणा ब्रिक्स अध्यक्षरूपेण सर्वेषां राष्ट्राध्यक्षाणां रचनात्मक योगदानाय निष्ठापूर्ण सहयोगाय च हृदयेन कृतज्ञता प्रकटीकृता। ब्रिक्स मञ्चस्य स्थापनायाः 20 वर्षपूर्तिं स्मरणीयां विधातुम् अस्मिन् मञ्चे सदस्यदेशानां नेतृभिः द्वे स्मारक डाक चिटिके आधारिकरूपेण विमोचिते। नवदेहल्याः भारतमण्डपे आयोज्यमानस्य अस्य शिखरसम्मेलनस्य समावेशी वैश्विकशासनं बहुपक्षवादस्य दृढीकरणञ्च इति विषयकसत्रे स्वकीये उद्घाटन उद्बोधने प्रधानमन्त्री नरेन्द्रमोदी ब्रिक्स निरन्तरता क्रियान्वयन प्रणाल्याः एकं क्रान्तियुगं प्रस्तावम् उपस्थापितवान्। श्रीमोदिना संसूचितं यत् प्रतिवर्षम् अध्यक्षतायाः परिवर्तने सत्यपि संघस्य संस्थागत गतिशीलता तथा पूर्वं तिष्ठेत् तदर्थं ट्राइका प्रणाल्याः माध्यमेन सर्वेषां संकल्पानां निष्पत्तीनां च निरन्तरं पुनरीक्षणं विधास्यते। प्रधानमन्त्रिणा श्रीमोदिना बलपूर्वकं प्रोक्तं यत् ब्रिक्स देशैः आगामि 20 वर्षाणां कृते एका नूतना सुदृढा महत्वाकांक्षी च कार्यसूची रचयितव्या, यस्याः आरम्भः संघस्य स्वकीयात् कार्यप्रणाली परिवर्तनात् एव भवितुमर्हति।
1: अब समय है कि हम ब्रिक्स में हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले। अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा। इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी। ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए।
0: प्रधानमन्त्री कठिन समये साहाय्यं सुकरं कर्तुं सम्बद्ध देशानां समुद्रीय प्राधिकारिणः कूटनीतिक लक्ष्यं च योजयितुं सिफेयर्स आपत्कालीन समर्थन जालस्य स्थापनायाः प्रस्तावम् अपि अकरोत्। श्रीमोदी अवदत् यत् वैश्विक व्यापारे नाविकानां महतीं योगदानं भवति, तथापि कष्टकाले ते प्रायः स्वसमर्थनस्य अभावम् अनुभवन्ति। चाइना सदर्न्स एयरलाइंस इत्यनेन अद्य उक्तं यत् ते अस्मिन् मासे 21 दिनांकात् ग्वांगझौ नवदेहली नगरयोः मध्ये नियमित यात्री विमानयानानि पुनः आरभ्य 6 वर्षाणां स्थगनं समाप्यते। 20-अधिक-2000तमे वर्षे कोविड-19 महामार्याः आरम्भात् अनन्तरं भारत चीन देशयोः मध्ये विमानसेवाः स्थगिताः आसन्। महिला हॉकी क्रीडायां चीनस्य मोकी नगरे आयोजितायां कनिष्ठ एशिया चषक स्पर्धायां दक्षिण कोरिया देशं 5-1 इति अंकैः पराभूय भारतम् अंतिम चरणं प्राविशत् इति वार्ताः।

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: సాయం సమీరంలో ముందుగా గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీ రజ్నేష్ తివారీ గారి స్వీయ కవితలు వింటారు.
3: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హై, ప్రస్తుత హై హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునేంగే శ్రీ రజ్నేష్ తివారీ సే ఉన్కే లిఖీ కుచ్ కవితాయే.
4: మేరీ పహలీ కవితా కా శీర్షక్ హై సతత్ మరణ. శోర్ భరే రాస్తో సే గుజర్ రహా హూ, అందర్ హీ అందర్ కహీ సే మర్ రహా హూ. కభీ సూరజ్ కీ తలబ్ థీ ముజ్కో, అబ్ తో రోషనీ సే భీ డర్ రహా హూ. సో జాఊ మే కభీ బేఫిక్ర హోకర్ ఇస్ చాహ్ మే జాగతా రాత్ భర్ రహా హూ. జో పఢ్కర్ భీ సమజ్ నా ఆయీ, జమానే కే లియే వహ్ ఖబర్ రహా హూ. ఏక్ మంజిల్ కీ తలబ్.

0: ఫిట్నెస్ మంత్రాల్లో ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

ఈనాటి ఫిట్నెస్ మంత్రాలో పెరుగుతున్న పెరిగన్న ప్రియులు. సాదాసీద ఆహారమైనా విందు భోజనమైనా చివరిలో పెరుగుతో కలిపి నాలుగు ముద్దలు తింటే కానీ కడుపు నిండని భావన కలగదు. తెలుగు భోజన ప్రియులకే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు 80% మంది ప్రజలు పెరుగును తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి, అనుబంధ జాతీయ డైరీ పరిశోధన మండలి NDRI అధ్యయనంలో వెల్లడైంది. పెరిగే కాదు, పెరుగు అనుబంధ ఉత్పత్తులు వాడకం, క్రయ విక్రయాలు ఆదాయంలో భారీ వృద్ధి నమోదవుతుంది.

దేశంలోని 30-35 ఏళ్ళు వయసులో 90% మంది పెరుగు వినియోగిస్తున్నారు. చిన్నపిల్లలున్న తల్లిదండ్రులలో ఇది 100%గా నమోదైంది. భారత్లో గేదెలు ఆవు పాలలోనే పెరుగు తయారు చేస్తారు. గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువ, దాన్నే అత్యధికులు వినియోగిస్తున్నారు. అత్యధికులు మధ్యాహ్న భోజనం చివరిలో పెరుగు తింటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మార్చి జూన్ నెలలో పెరుగు, మజ్జిగ, లస్సి వినియోగం 40% అత్యధికంగా ఉంటుంది. పెరుగులో ప్రయోజనాలు పుష్కలం. పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు, విటమిన్ బి2, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రయోజనకరమైన కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్తో పోరాడటానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి పెరుగు తోడ్పడుతుంది. మసాలా ఆహారం తినడం వలన కలిగే ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. అందుకే రోజువారీ భోజనంలో పెరుగును తప్పనిసరిగా చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి నాటి ఫిట్నెస్ మంత్రం విన్నారు కదా, ఒక చిత్రగీతం విందాం. డిటెక్టివ్ నారద చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రపాటి పాట వింటారు. రచన వేటూరు సుందరరామ్మూర్తి.

0: తర్వాత ఈనాటి వికాసంలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి జి నందినీదేవి చదవగా వింటారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి తెలుసుకుందాం, అంటే ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం. దీనిని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ 2000 ప్రారంభించారు. దీని ఉద్దేశ్యం ప్రాణాలను రక్షించడంలో ప్రథమ చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించడం. ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్య సహాయం అందేలోపు ప్రాణాలను కాపాడే చిన్న చిన్న మెలకువలను అందరికీ తెలియజేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన కళ్ళ ముందే ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, అంటే మన జీవితంలో ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. రోడ్డు ప్రమాదం లేదా అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఇంట్లో జారి పడిపోవడం, ఇలా ఏదైనా కావచ్చు. ఇలాంటి సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపు మనం చేసే చిన్న సహాయం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలి అంటే ప్రథమ చికిత్స అనేది చాలా అవసరం. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2 ప్రథమ చికిత్స దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ప్రథమ చికిత్స అంటే ప్రమాదమే కాదు, అనారోగ్య కారణంగా కూడా ఒక వ్యక్తికి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వైద్య సహాయం అందేలోపు మనం అందించే తాత్కాలిక సహాయమే ప్రథమ చికిత్స. కొన్ని సాధారణ పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలుసుకుందాం. చిన్న గాయం లేదా రక్తస్రావం అయితే శుభ్రమైన వస్త్రంతో గాయంపై ఒత్తిడి పెట్టాలి. మరీ ఎక్కువగా రక్తస్రావం అయితే వైద్యుడిని సంప్రదించాలి. కాలిన గాయాలకైతే కాలిన ప్రదేశం చుట్టూ చల్లటి నీటిలో కొంతసేపు ఉంచాలి. ముక్కు నుంచి రక్తం వస్తే ఆ వ్యక్తి తలను ముందుకు వంచాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వంచకూడదు. ఎవరైనా స్పృహ కోల్పోతే శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. శ్వాస తీసుకోకపోతే సిపిఆర్లో శిక్షణ ఉన్నవారు సిపిఆర్ని ప్రారంభించాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, తెలియని చికిత్సలను ప్రయోగించడం కంటే అత్యవసర వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం. అలాగే ప్రమాదం జరిగే ప్రదేశానికి సహాయం చేయడానికి వెళ్లే ముందు అక్కడ మనకేమైనా ప్రమాదం జరగొచ్చా అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు విద్యుత్ ప్రమాదం జరిగింది అనుకోండి, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా బాధితుడిని తాకకూడదు. రోడ్డు ప్రమాదం అనుకోండి, ట్రాఫిక్ మధ్యలోకి వెళ్ళకూడదు. ఇలా మన కోసం ఆలోచించుకుంటూ జాగ్రత్తగా సహాయం చేయాలి. ముందుగా మన భద్రత, ఆ తర్వాత బాధితుడికి సహాయం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇంట్లో పెద్దలతో పాటు పిల్లలకు కూడా అత్యవసర సమయంలో ఎవరికి ఫోన్ చేయాలి, ఎలా సహాయం కోరాలి అనే విషయాన్ని నేర్పించాలి. మనలో ప్రతి ఒక్కరూ ప్రాథమిక ప్రథమ చికిత్స నేర్చుకుంటే ప్రమాదం జరిగినప్పుడు భయంతో చూస్తూ నిలబడకుండా బాధితుడికి సరైన సహాయం అందించగలుగుతాం. అందరం ప్రాథమిక ప్రథమ చికిత్స నేర్చుకుందాం. అవసరమైన సమయంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలుద్దాం. సమయానికి అందించే చిన్న సహాయం ఒక మనిషికి కొత్త జీవితాన్ని అందించగలుగుతాం.
0: వికాసం అన్నారు. ఓ చిత్రగీత విందాం. బొంబాయి చిత్రం నుంచి హరిహరన్ స్వర్ణలత మరియు జీవి ప్రకాష్ పాడిన పాట, రచన వేటూరు సుందరరమూర్తి.

0: మీరు ఎంతవరకు?
1: సాయం సమయం అన్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. 7:15 కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఎల్నినో ప్రభావంతో వివిధ పంటల్లో బెట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఉపేంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 7:45, 8:15, 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 సంస్కృత ప్రసంగం, భతృహరి నీతి శతకం ధైర్య పద్ధతి గురించి డాక్టర్ ప్రభల శ్రీవల్లి గారి సంస్కృత ప్రసంగం ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. అస్ఫన్ ఎం దాల్వి సూర్ బహార్ ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసారాలు. 6:00 దేశభక్తి గీతం. ఏ దేశం రానిది ఏ దేశము బృందగానం రచన శ్రీ పైడిపాల, సంగీతం శ్రీ తిరుపతి రామంజసూరి. 6:10 భక్తి రంజని ఆదిత్య హృదయం. తర్వాత సన్నత గీతాలు. 6:30 చింతన బైబుల్ సూక్తులు. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారన్ కుమార్ గోవాడ. 6:30 పొలం పనులు, పంటల్లో సమగ్ర యాజమాన్యం అంటే గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట విప్లవ వీరుడు జితేంద్రనాథ్ దాస్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటారు. తర్వాత తెలుగులో నాటక సినీ రచయిత ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. తర్వాత లేఖావళి కార్యక్రమంపై మీ స్పందనను పోస్ట్ కార్డ్ లేదా ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. అనంతరం పుష్పాంజలి సమాచారం అని. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్.

కుమార్, 8:35 అనుసంధాన కర్ణాటక కచేరి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 9:35 పాటలు పల్లకి తెలుగు పాటలు ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినవచ్చు, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:40 భక్తి సంగీతం శ్రీ ఎంఎస్ విసిఎన్సి జ్వాలాప్రసాద్ గారు పాడిన భక్తి గీతాలు, శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురణో రవీంద్రుడు మృదంగం, 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి టి నాగజ్యోతి గారి స్వయ కవితలు, 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో శృతిరంజని మ్యూజిక్ క్లాసిక్ విద్యార్థుల కదంబ కార్యక్రమం. ఇవి రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యోజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమీరంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రేరణ వ్యక్తిత్వం వింటారు, 7:15 పల్లెసీమల్లో వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా భూక మతాలకు తగ్గ వ్యవసాయ యాంత్రీకరణ గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ రాయ్ గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం, 7:30 వ్యవసాయ సమాచారం వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం యాప్ ద్వారా మాత్రమే వింటారు, 8:30 వరకు 2026 మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్కు సంబంధించిన హిందీ మరియు ఇంగ్లీష్ ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ప్రసారం రేడియో సెట్లో మాత్రమే వస్తుంది. మళ్ళీ 9:15 రేడియో సెట్ల్లో మ్యాచ్ పూర్తయ్యే వరకు ప్రసారం కొనసాగుతుంది. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫ్యూచర్ ఇంగ్లీష్ యాప్ ద్వారా ప్రసారం అవుతుంది. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ సుమిత్ సింగ్ పడం సితార్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి యాప్ ద్వారా మాత్రమే ప్రసారం అవుతాయి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో నిలయంలో సమయం 7:04:41 కావస్తుంది. తర్వాత ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ధి, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
1: బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కా డ్రాఫ్ట్ ప్రస్తుత హై. ఇస్మే హమారీ చర్చాఓ కా సార్ ప్రముఖ వైశ్విక్ ఔర్ క్షేత్రీయ విషయం పర్ హమారీ దృష్టికోణ షామిల్ హై. సాథ్ హీ బ్రిక్స్ కోఆపరేషన్ కో ఔర్ సుదృఢ్ కర్నే కీ ప్రాథమికతా సమాహిత హై. మే డిక్లరేషన్ కో అడాప్ట్ కర్నే కా ప్రస్తావ్ రఖతా హూ. కిసీ సదస్య కీ ఔర్ సే ఆపత్తి వ్యక్త నహీ కీ గయీ హై. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కో సర్వసమ్మతి సే అడాప్ట్ కియా జాతా హై.
0: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. రాబోయే 27

0: కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
1: అబ్ సమయ్ హై కి హమ్ బ్రిక్స్ మే హమారీ ఏక్తా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బద్లే. అగలే 20 వర్షో కే లియే హమే ఏక్ నయే ఔర్ అంబిషియస్ ఎజెండా పర్ కామ్ కర్నా హోగా. ఇస్కి శురువాత్ హమే అప్నే ఖుద్ కే వర్కింగ్ సిస్టమ్ సే కర్నీ హోగీ. బ్రిక్స్ కి అధ్యక్షత హర్ వర్ష బదల్తీ హై, కింతు ఇస్కి వజహ సే హమారా ఇన్స్టిట్యూషనల్ మొమెంటమ్ నహీ రుక్నా చాహియే.
0: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: This pandemic was converted into an opportunity and keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
0: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునఃపరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరి జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించారు.

0: కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యోధుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోధు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగఢీ పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢీ గురుద్వారాలో అఖండ్ పాట్ సాహిబ్ భోగ్ నిర్వహించగా ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్ట్రంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్స్ లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి వ్యవసాయాల కార్యక్రమంలో కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం అంటారు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఎల్నినో ప్రభావంతో వివిధ పంటల్లో బెట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఉపేంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకి మొట్టమొదట ప్రభావితం అయ్యేది రైతాంగం. వారు సాగు చేసేటువంటి వివిధ రకాల పంటల్లో ఎల్నినో ప్రభావం అనేది చాలా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి, వాటి ప్రభావం మనకి ప్రధానంగా వ్యవసాయంలో ఏ విధంగా ఉండబోతోంది, మనం సాగు చేసేటువంటి పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించడం కోసం వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అన్నపు ఉపేంద్రరావు గారిని ఆకాశవాణి స్టూడియోస్కి ఆహ్వానించాం. ఉపేంద్రరావు గారు నమస్కారం అండి.
8: నమస్కారం సార్.
7: అసలు ఎల్నినో అంటే రైతు ఎలా అర్థం చేసుకోవాలి?
8: సార్, రైతు సోదరులందరికీ కూడా, మన శ్రోతలందరికీ కూడా నమస్కారం అండి. ఈ ఎల్నినో అనేది ఇటీవల అందరం కూడా బాగా ప్రముఖంగా వింటూ ఉన్నాం. ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి మనకు చూస్తే. అయితే ఈ సంవత్సరం ప్రముఖంగా ఈ ఎల్నినో ప్రభావం అనేది స్థాయికి మించి ఎక్కువగా ప్రభావవంతంగా ఉన్నందువల్ల మనందరం కూడా తరచూ వీటి గురించి వినటము, వీటి గురించి మాట్లాడుకోవడం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసండి. ఎల్నినో అనేది ఒక వాతావరణంలో వచ్చేటువంటి విపరీతమైన ప్రభావంగా మనం పరిగణించాలి. ఇదేంటంటే మనకి మన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, చాలామందికి కొంతమందికి అవగాహన ఉండే ఉంటుంది. అదేవిధంగా తర్వాత భూమధ్యరేఖ, దక్షిణార్ధగోళం ఇలా ఉన్నాయండి. భూమధ్యరేఖ అవతల ఉండే పసిఫిక్ మహాసముద్రంలో సంభవించినటువంటి ఉష్ణోగ్రతల్లో తేడా వలన మన ఋతుపవనాలు, మన భారతదేశానికి వచ్చేటువంటి నైరుతు ఋతుపవనాలు ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితమై అవి బలహీన పడటం, అవి నెమ్మదిగా వ్యాప్తి చెందటము, అదేవిధంగా ఒక శక్తిని కోల్పోవటం కూడా జరుగుతుందండి. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత 0.5 డిగ్రీస్ పైన ఎక్కువగా పెరిగితే ఈ ప్రభావం అనేది, ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ ప్రభావం అంత తీవ్రంగా భారతదేశం మీద ఉంటుందండి. ప్రస్తుతం చూసినప్పుడు అది 0.8 డిగ్రీస్ ఇప్పటి వరకు అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాను అది తీవ్రమవుతూ అది 2 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని మన వ్యవసాయ విజ్ఞాన శాస్త్రవేత్తలు మనకి పేర్కొనడం జరిగిందండి. కాబట్టి అట్లా 2 డిగ్రీల వరకు క్రమేపీ పెరుగుతున్నట్లే దాని ప్రభావం ఇంకా ఇప్పటికే మనం చాలా తీవ్రమైన ప్రభావం మనం వాతావరణంలోనో తద్వారా వ్యవసాయ పంటలపైన మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రభావం ఇంకా తీవ్రమయ్యే అవకాశం భవిష్యత్తులో ఉందండి. మనకి ఈ ప్రిడిక్షన్ కానీ చూసినట్లయితే వ్యవసాయ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ ప్రభావం అనేది వచ్చి మార్చి వరకు, మొదట అంటే ఈ సంవత్సరం వరకే ఉంటుందనేసి అనుకున్నప్పటికీ దాని తీవ్రత పెరుగుతున్న కొలది వచ్చే సంవత్సరం మే జూన్ మాసాల వరకు కూడా దీని ప్రభావం క్రమేపీ పెరుగుతూ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని ప్రస్తుతం మన నివేదికలు తెలియజేస్తున్నాయి సార్.
7: ఉపేంద్ర గారు, ప్రధానంగా మనం సాగు చేసేటువంటి వివిధ రకాల పంటల్లో మరి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంది, ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం అండి. మొదట వరిలో పరిస్థితి ఏంటి
8: సార్? ముఖ్యంగా ప్రభావం చూస్తండి, వాతావరణంలో మనకి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రధానంగా సంభవించే సమస్య ఏంటంటే వర్షపాతం తగ్గిపోవటం. మనకి ఈ వర్షకాలంలో వర్షపాతం మీదే మనకి సుమారు 60% వరకు పంటలు ఆధారపడడం మనందరికీ తెలిసిందే. భారతదేశంలో ఈరోజు కూడా 60% వర్షపాతం మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుందండి. అందులో మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో సారవా పంట కాలంలో ముఖ్యంగా 70-80% వరకు కూడా వర్షాధారంగానే వ్యవసాయం జరుగుతుందని చెప్పాలి. కాలువలు ఉన్నప్పటికీ ఈ కాలువలు కూడా నిశ్చితమైన నీటి వనరు మనకి ఇచ్చేటువంటి నీటిపారుదల వ్యవస్థ మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో లేదు సార్. ఈ మనకున్నటువంటి నాగావులు కానీ, వంశధార, మహేంద్ర తనయ, శారద ఇట్లా తదితర చిన్న నదులు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా వర్షాధారమైనవే. వీటి వర్షాలు పడిన తర్వాతే వీటిలో నీటిపారుదల ప్రారంభమవుతుంది, దాన్ని మనం మళ్లించి పంటలు సాగు చేయడం అనేది మా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎల్నినో ప్రభావం వల్ల అసలు వర్షపాతం లోటు ఇప్పుడు మనకు చూసినట్లయితే మే నెల నుంచి కూడా మనం ఈ పంటకాలానికి వర్షపాతాన్ని మనం తీసుకుంటామండి పరిగణలోకి. తీసుకున్నప్పుడు ఏంటంటే మే జూన్ జూలై ఆగస్ట్ నెలల మొత్తానికి కూడా 33-35% లోటు వర్షపాతం సంభవించింది. సాధారణంగా మనకు 19% మించి లోటు వర్షపాతం ఉన్నట్లయితే అది తీవ్రమైన లోటుగా పరిగణిస్తాం. అలాంటిది 33% వరకు ఉంది కాబట్టి దాని ప్రభావం అనేది మనకి ఖచ్చితంగా మన పంటలపైన పడుతుందండి. ఇటువంటి ప్రభావాలను మనం చెప్పుకున్నప్పుడు అంటే వర్షపాతం తగ్గిపోయినందువల్ల నీటి లభ్యత పంటలకు తగ్గిపోయి పంటలన్నీ బెట్టకి గురవటం అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రభావం. రెండవది ఏంటంటే ఉష్ణోగ్రతలు కూడా అంటే మనకు ఉండవలసినటువంటి ఉష్ణోగ్రతల కంటే కూడా అధిక ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సరాసరి మనకి నమోదవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే నేలలో తేమ

0: త్వరితగతిన
1: ఆవిరైపోతూ ఉంటుంది.
0: కాలవల్లో కానీ రిజర్వాయర్లో కానీ ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి తేమ త్వరితగతిన ఆవిరైపోయి మనకి మొత్తం మీద నీటి అవసరం కూడా పెరిగిపోతూ ఉందండి. ఒకవైపు వర్షపాతం తగ్గిపోవడం, రెండో వైపు అధిక ఉష్ణోగ్రతలో నీటి అవసరం పెరిగిపోవడం జరిగినందువల్ల పంటలు త్వరితగతిన బెట్టకు గురవడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ వర్షపాతం, లోటు వర్షపాతం వల్ల మనకి సకాలంలో చాలా పంటలు, ఇప్పుడు ప్రతి పంటలో కూడా దీర్ఘకాలిక రకాలు సాధారణంగా అధిక దిగుబడిని ఇచ్చే శక్తి కలిగి ఉంటాయండి. అయితే మనం సకాలంలో కొన్ని పంటలు వేసుకోలేకపోవడం జరిగిందండి. అదేవిధంగా వేసుకున్నటువంటి పంటల్లో కూడా అధిక దిగుబడి నాణ్యతను ఇచ్చేటువంటి దీర్ఘకాలిక రకాలు కూడా మనం వేసుకోలేని పరిస్థితి జరిగింది, సంభవించింది. దాని ద్వారా మనకి ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవడం, ప్రత్యామ్నాయ రకాలను కూడా మనం అంత తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకాలను, కొంతవరకు బెట్టను తట్టుకునే రకాలను వివిధ పంటల్లో అంటే ఖచ్చితంగా మనం ఆ వైపుగా వెళ్లవలసి వచ్చింది. తద్వారా మనకి దిగుబడిలో తగుదల జరుగుతుంది, కొంతవరకు నాణ్యతలో కూడా తగ్గే అవకాశం ఉంటుందని మనం ఖచ్చితంగా నిర్ధారణ చేయొచ్చండి.
1: అంటే మనకి తీర ప్రాంతంలో ఎక్కువగా సాగు చేసేటువంటి వరిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఎల్నినో ప్రభావం, ఏం జాగ్రత్తలు తీసుకుంటే
0: మనకి 20-30% లోటు ఉన్నప్పటికీ కూడా వర్షపాతంలో మనం దాన్ని అధిగమించే అవకాశం ఈ పొడియాత పద్ధతి ద్వారా ఉంది సార్. అలాగే తడియత పద్ధతిలో కూడాను 800-900 మిల్లీలీటర్లతో మనం వరి పంటని పూర్తి చేయొచ్చు కాబట్టి తడియ పద్ధతిని కూడా మనం చాలా వరకు సిఫారసు చేయడం జరుగుతుంది.
1: అంటే భూగర్భ జలాన్ని వాడుకొని చేస్తారా, లేకపోతే సరాసరి వచ్చేటువంటి కాలం నీళ్ళే వాడుకుంటారు ఇక్కడ?
0: సరే, అంటే ఈ తడియత పద్ధతిలో ఏంటంటే మనం పొడియాత పద్ధతి మొట్టమొదటి మనం చెప్పుకున్నట్లయితే సార్, వర్షానికి ముందే మనం విత్తనాలను చాలా వరకు వేసుకోవడం జరుగుతుంది. అందువల్ల మొదటి నుంచి వర్షం పడిన నుంచి కూడా దాన్ని వినియోగం చేసుకునే అవకాశం ఈ పద్ధతిలో ఉంది సార్. రెండవది ఏంటంటే ఇందులో దమ్ము చేయవలసిన అవసరం లేదండి. ఈ దమ్ము ఎప్పుడైతే మనం చేయమో పొడియాత పద్ధతిలో దమ్ముకి సుమారుగా 250-300 మిల్లీలీటర్లు దమ్ముకే పడుతుంది సార్. ఇంకా కొన్ని సందర్భాలు ఎక్కువగా కూడా పడుతుంది కాబట్టి ఆ నీరు కూడా మిగులుతారు అవుతుందండి. తర్వాత మనకి ఈ పొడియాత పద్ధతిలో 45-50 రోజుల మధ్య నీటి అందుబాటును బట్టి మనం అక్కడి నుంచి నీరు నిలగడతాం సార్. అంతవరకు పూర్తిగా 6 తడిలోనే పెరుగుతుంది కాబట్టి అది ఒక 150 మిల్లీమీటర్ల వరకు కలిసి వస్తుంది మొత్తం మీద చూసినప్పుడు. అందుకనే 400 మిల్లీమీటర్ల వరకు నీరు మనకి మిగులు అనేది ఈ పొడియాత పద్ధతి ద్వారా సాగుతుంది. అదేవిధంగా పొడియాత పద్ధతిలో సాగు చేసినప్పుడు సరిగా అన్ని అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అది నాటే వరితో సమానమైన దిగుబడులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. చాలా మంది రైతాంగం నాటే వరితో సమాన దిగుబడులు తీస్తున్నారు. అలాగే సాగు ఖర్చులు ఇక్కడ ఒక 2,000-3,000 వరకు సాగు ఖర్చు తగ్గుతుంది.
1: అంటే ఇక్కడ పొడియాత పద్ధతిలో మరి బెట్ట పరిస్థితి వస్తే గనక
0: సార్,
1: విత్తనం వేసుకున్న తర్వాత 40 రోజుల వరకు మనం మామూలుగా 6 తడి కింద పెడతాం.
0: అవును సార్.
1: ఏం చేయాలి బెట్ట వస్తే?
0: అదే సార్, ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఈ బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి సార్. ఈ బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు అంటే ప్రధానంగా మనకి కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇందువల్ల మనకి కలుపే ఈ నీటికి ఎక్కువగా ప్రధానమైనటువంటి శత్రువు కాబట్టి కలుపును సకాలంలో నిర్మూలించడం అత్యవసరం. అయితే సమస్య ఏం ఏర్పడిందంటే ఈ కలుపు మందులు బాగా పనిచేయాలని కూడా నేలలో తగినంత తేమ ఉండాలి సార్. ఉన్నప్పుడు మాత్రమే అవి సరిగా పనిచేయడం, సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం ఆ మొదటి దశల్లో కలుపు మందులు పనిచేయడానికి సరిపోయిన తేమ లేకపోవడం వల్ల కూడా కలుపు ఉధృతి బాగా పెరిగింది. వాటిని కూలీలతో అవకాశం ఉంటే తీయించడం, లేదా ఇప్పుడు మనకి మోటార్ వీడర్స్ కూడా వచ్చాయి వాటితో తీస్తున్న రైతులు ఉన్నారు, లేదంటే మనకి కలుపు మందులు సమర్థవంతమైన కలుపు మందులు కూడా మనకు అందుబాటులో వచ్చాయి సార్. వాటిని అవసరం మేరకు పిచికారీ చేసుకుని ఈ కలుపును అదుపులో ఉంచుకోవడం అనేది ప్రధానంగా మొదటిదండి, మొదటి అంశం. ఇక రెండో అంశం చూస్తే మనకి అవకాశం ఉంటే, అవకాశం ఉన్నంత వరకు పిచికారీ మనకి పొటాషియం నైట్రేట్ వంటి మందులు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి సార్. దాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా తీవ్రమైనటువంటి నీటి ఎద్దరు ఉన్నప్పుడు
1: ఎంత మోతాదు,
0: అది 10 గ్రాముల లీటర్ నీటి చొప్పున కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం ఎకరానికి పిచికారీ చేసుకోవడం ద్వారా
1: ఏ వయసులోనైనా చేసుకోవచ్చు.
0: అది ఏ వయసులోనైనా చేసుకోవచ్చు సార్. మనం 10 రోజులు విత్తనం విత్తిన తర్వాత 10 రోజుల నుంచి పంట ఏ దశలో ఉన్నప్పుడు కూడా కోతకి 15 రోజుల ముందు వరకు అవసరాన్ని బట్టి ఈ బెట్ట పరిస్థితుల్ని అధిగమించడం కోసం పొటాషియం నైట్రేట్ అనే ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవడం చాలా మంచి ఫలితాలు మనకు
1: ఎన్నిసార్లు చేసుకోవచ్చు.
0: అది మనకి 10 రోజుల వ్యవధిలో సార్ 3-4 దఫాలుగా కూడా చేసుకొని ఈ బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు నెలకొన్నప్పుడు వీటిని చేసుకోవాలి సార్. చేసుకున్నప్పుడు మనం బెట్ని సులభంగా అధిగమించే అవకాశం ఉంది.
1: తడియాత పద్ధతి కానీ లేకపోతే మాగాణిలో మామూలు నాట్లేసే పద్ధతిలో కానీ ఏదైనా బెట్ట వచ్చింది అనిపిస్తే గనక ఇక్కడ కూడా పొటాషియం నైట్రేట్ అని
0: పొటాషియం నైట్రేట్ వేయొచ్చు సార్. పొటాషియం నైట్రేట్ అనేది చాలా మంచి సమర్థవంతంగా పనిచేస్తుంది సార్. ఎందువల్ల అందులో ఉండే పొటాషియం అనేది ముఖ్యంగా ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునే, ఈవెన్ నీటి ఎద్దరిని అదేవిధంగా నీటి ముంపుని రెండింటిని తట్టుకునే శక్తిని ఇస్తుంది అండి పొటాషియం కాబట్టి. అలాగే చీడపీడలు తట్టుకునే శక్తిని కూడా పెంపొందిస్తుంది సార్. కాబట్టి పొటాషియం ఉన్నటువంటి అవకాశం ఉంటే ఈవెన్ పైపాటుగా కూడా ఎరువులు వేసుకోవచ్చు సార్. పొటాషియాన్ని మ్యూరేటా పొటాష్ రూపంలో వేసుకోవడం చాలా తులువైనది. మ్యూరేటా పొటాష్ మనకి రైతుకు అవకాశం ఉంటే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి 20 కేజీల చొప్పున మ్యూరేటా పొటాష్ని

0: మనం పైపాటుగా వేసుకోవాలి సార్. వేసుకోవడం ద్వారా మనం చాలా సులభంగా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.
1: మ్యూరేటా పొటాష్ వేసుకుంటే పొటాషియం నైట్రేట్ అవసరం లేదా?
0: మ్యూరేటా పొటాష్ వేసుకుంటే పొటాషియం నైట్రేట్ అవసరం లేదు సార్. ఎందువల్లంటే ప్రధానంగా ఇక్కడ మనం పొటాషియాన్ని అందిస్తాం. అయితే ఏంటంటే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే నేలలో తేమ తగినంత లేనప్పుడు
1: మనం
0: పిచికారీ చేయవలసి వస్తుంది సార్. ఆ పిచికారీ చేసినప్పుడు మాత్రం 10 గ్రాములు లీటర్ నీటి కలిపినటువంటి మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: ఇకపోతే ఇతర పంటలు మనం ముఖ్యంగా చెరుకు పత్తి వీటిల్లో బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే ఎన్ని రోజులు బెట్ట పరిస్థితులను బట్టి మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
0: సార్? మనకి పత్తి కానీ చెరకు కానీ రెండు కూడా వరుసల మధ్య దూరం ఎక్కువగా కలిగినటువంటి పంటలు సార్. కాబట్టి ఈ రెండు పంటల్లో చెరకులు అయితే ఎకరానికి 1.25 నుంచి 1.5 వరకు టన్ను ఈ చెరకు చెత్తని చెరకు పాత పరుచుకోవాలండి. మనం మల్చింగ్ అంటాం. ఆ మల్చింగ్ చేసుకోవడం ద్వారా అది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రక్రియ సార్. దాని ద్వారా మనము అధిక ఉష్ణోగ్రతల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చండి. అదేవిధంగా నీటి
1: ఆరైపోకుండా
0: తడిని మనం నేలలో రక్షించుకునే అవకాశం ఉంటుంది సార్. అదే పడిన వర్షం కూడా అక్కడ నిలిచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మల్చింగ్ వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. తద్వారా స్లోగా అది కుళ్ళుతూ కూడా నేలకు సేంద్రీయ పదార్థాన్ని కూడా అందజేస్తుందండి.
1: పత్తిలో కూడా ఇలాంటి
0: కాబట్టి పత్తిలో వెడల్పు వరుసల మధ్య దూరము ఎక్కువగా ఉండేటువంటి చెరకులో కానీ పత్తిలో కానీ లేదా మనకి
1: పండ్ల తోటల్లోన
0: కూరగాయల పంటలు అదేవిధంగా మన కంది వంటి పంటలు ఎక్కువగా వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండే పంటలన్నింటిలో కూడా మనం ఈ మల్చింగ్ ప్రక్రియ ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సార్. ఇక రెండవది ఏంటంటే మల్చింగ్తో పాటు వాటిల్లో కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఈ పంటలన్నింటిలో కూడాను చెరకులో కానీ లేదా ప్రత్తిలో కానీ కూరగాయల పంటల్లో కానీ వీటన్నిటిలో కూడా ఈవెన్ అపరాలు నూనె గింజల పంటలు వీటిల్లో కూడానండి అవకాశం ఉంటే స్ప్రింక్లర్ తడితో స్ప్రింక్లర్ ద్వారా ఒక తడిని ఇవ్వచ్చు సార్. అదేంటంటే వర్షాన్ని ఏ విధంగా వర్షం ద్వారా కలిగే ప్రయోజనాన్ని స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా నీరు ఇచ్చినప్పుడు అవకాశం నీటి వసతి ఉండే అవకాశం ఉండి స్ప్రింక్లర్ వ్యవస్థ ఉన్నారు స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చుకోవాలి సార్. లేదంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ HDPE పైపులని వచ్చాయండి వాటిని ఉపయోగించి కూడా కొద్ది తక్కువ నీటితో ఒక తడిని అత్యవసరంగా మనం అందజేయొచ్చండి. ఈ రక్షక తడి అంటాం సార్. ఈ రక్షక తడి అంటే బెట్ట పరిస్థితి తీవ్రమైన బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు రక్షక తడి ఇవ్వడం అనేది మనకు అవకాశం ఉంటే అది దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది సార్. రక్షక తడి ఇవ్వలేని సందర్భాలు కూడా చాలా ఉంటాయండి. పూర్తిగా నీటి వనరు లేకపోవటం లేదా ఈ స్ప్రింక్లర్ వ్యవస్థ లేదా HDPE పైపులు లేని రైతాంగం కూడా మనకు చిన్న సన్నకారు రైతాంగం చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే ఈ పొటాషియం నైట్రేటు పిచికారీ చేయడం ద్వారా 10 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 బెట్ట ఎక్కువ కాలం కంటిన్యూ అవుతుంది అనుకోండి మనం మరొకసారి మళ్ళా పిచికారీ చేసుకుంటూ ఉండాలి సార్.
1: అంటే మనం పొటాషియం నైట్రేట్ పిచికారీ చేస్తే 10 రోజుల పాటుగా మన
0: పంట కాపాడుకోవచ్చు. అందులో మనం ఇంకోటి ఏంటి సార్, వీలైతే మొదట పిచికారీ 3:19 ఒకటి ఉంది సార్, 19:19:19 అందులో నత్రజని భాస్వరం పొటాషియం ఈ మూడు కూడా సమపాలులో ఉండి నీటిలో కరిగే గుణం ఎక్కువగా ఉన్నటువంటి ఎరువు సార్. దానిని కూడా మనం 10 గ్రాముల లీటర్ నీటి చొప్పున ద్రావణాన్ని మొదటి దఫా 3:19 పిచికారీ చేసుకుని రెండవ దఫాగా ఈ పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసుకోవచ్చు సార్. ఇక వీటితో పాటు సార్ మనకి ఇప్పుడు నానో యూరియా కానీ నానో DAP కానీ ద్రవ రూపంలో మనకి లభ్యతలోకి వచ్చాయి సార్. అవి కొద్దిగా విరివిగా కూడా లభ్యమవుతున్నాయి. వాటి పనితనం కూడా ఇటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు యూరియా పోషకం అవసరం కూడా ఉంటుంది కానీ నేలలో వేసుకునే పరిస్థితి తక్కువగా ఉంటాయి. అలాగే DAP అవసరం కూడా మనకు భాస్వరం అవసరం ఉంటుంది సార్. పంట మొదటి దశలో మనకి భాస్వరం అవసరం చాలా వరకు ఉంటుంది. అయితే చాలా మంది రైతాంగం ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు సరిగా ఉండవని ఉద్దేశంతో తగినంత భాస్వరం వేసుకోలేని రైతులు ఎవరైనా ఉంటే వారు ఈ ద్రవ రూపంలో ఉండేటువంటి నానో భాస్వరాన్ని కానీ నానో యూరియాను కానీ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపినటువంటి ద్రావణాన్ని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా అవసరం మేరకు నత్రజని భాస్వరాన్ని కూడా అందించుకోవచ్చు సార్.
1: ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇతర పంటలు ఇప్పుడు అపరాలు కానీ నూనె గింజలు కానీ లేకపోతే కూరగాయలు కానీ వీటన్నిటిలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
0: వీటన్నిటికీ ఈ జాగ్రత్తలు ఈ సంవత్సరం బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు సార్ సరాసరి ఈ పని వీటన్నిటిలో కూడా
1: అవసరాన్ని
0: ఆ చిరుధాన్యాల్లో కూడా ఉన్నాయి. అయితే మనకి చిరుధాన్య పంటల్లో సజ్జ జొన్న వంటి పంటల్లో ఇంకొక చిన్న సానుకూలత ఉందండి. వాటిలో ఏంటంటే మనకి పూర్తి స్థాయి ఈ మొక్కల సాంద్రత కానీ లేనప్పుడు వాటిని మనం కాసి చేయొచ్చు సార్. బెట్ట తీవ్రమైన పరిస్థితుల్లో మనం రిటూన్ అంటాం. చెరకులో ఎట్లయితే రిటూన్ కాసి చేస్తాము వాటిని మనకు మొదలకంట వాటిని కట్ చేసి వాళ్ళ పశువులకి గ్రాసంగా సప్లై చేసి మళ్ళీ తేమ అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ పిలక పెడుతుంది.
1: మళ్ళీ
0: పిలక పెట్టి రమారమి కొంత యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా రమారమి మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం
1: ఏ పంటలకు ఉపయోగపడతాయి?
0: ఇది జొన్న సజ్జల్లో ప్రధానంగా అవుతుంది సార్.
1: ఇతర
0: చిరుధాన్యాలకు వచ్చేసరికి మాత్రం ఈ పద్ధతికి కార్సి పద్ధతి అనేది వాటిలో పనిచేయదు సార్. వాటిల్లో అవన్నీ చాలా వరకు స్వల్పకాలికమైనటువంటి చిరుధాన్యాలు, వాటిలో స్వతహాగా నీటి ఎద్దరిని తట్టుకునే శక్తి కూడా ఉంటుంది సార్. కాబట్టి వాటి పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా ఈ సమస్యను మనం ఈ బెట్ట పరిస్థితిని కొంత అధిగమించవచ్చు సార్.

0: పెద్ద పండ్ల తోటలు ఉంటాయి కదా, వాటికి ఏదైనా ప్రత్యేకమైన జాతులు తీసుకోవాలి బెట్టలో?
1: అదే పండ్ల తోటల్లో ఖచ్చితంగా ఏంటంటే సార్, ప్రతి పాదు చుట్టూ కూడాను బేసిన్ ఏర్పాటు చేసుకుని అందులో మల్చింగ్ చేసుకోవడం, ఈ అవకాశం ఉన్నప్పుడు పచ్చిరొట్ట పైరుని కూడా పెంచుకొని దాన్ని మల్చి కింద మళ్ళా అంటే బ్రౌన్ మెంజూరింగ్ అంటాం, దాన్ని బ్రౌన్ మెంజూరింగ్ కానీ గ్రీన్ మెంజూరింగ్ తొక్కి వేయడం ద్వారా కూడాను అటు మల్చింగ్ ఫలితం కూడా లభిస్తుంది సార్. కలుపు అదుపులో ఉంటుంది, ఇందువల్ల మనకి బెట్ట పరిస్థితిలో కలుపు ప్రధాన

0: అంతే. అంటే వ్యవసాయంతో పాటు అటు పాడి కూడా అనుసంధానం చేయడం. పాడిలో అంటే అది పాడి పంట అని మొదటి నుంచి మనకు ఉంది కదా సార్. అందులో ప్రధానంగా ఏంటంటే మనకి ఈ ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే మనకు తెలుసు ఆవులు వీటన్నిటిని ఎక్కువగా మనం చేసుకోవాలి. నీటి వసతి కొంతవరకు వాటికి వాటి స్నానానికి వాటికి నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే గేదెల్ని మనం పెంచుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందవచ్చు. అంటే వీటితో పాటు గొర్రెలు మేకలు, గొర్రెలు సార్ తక్కువ టైంలోన ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం, తక్కువ మేతను తీసుకొని పోల్చుకుంటే వాటి సులువుగా పెంచవచ్చు సార్. వీటితో పాటు మేకలు, మేకలకి ఏంటంటే ప్రత్యేకంగా ఈ పశుగ్రాస మనకి ఈ మైదానాలు అవసరం లేదండి. చెట్లు ఆకులతో కూడా అవి బతికి అవి తిని బతికి వాటికి మనకి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కోళ్ళు, వనరాజా కోళ్ళు, గిరిరాజా కోళ్ళు అని కూడా సాధారణమైనవి. వీటితో పాటు అందుబాటులో ఉన్న మంచి బ్రీడ్స్ కోళ్ళను పెంచుకోవడం ద్వారా, అదేవిధంగా తేనెటీగల్ని కొన్ని యూనిట్లు పెట్టుకోవడం ద్వారా, అదేవిధంగా అవకాశం వాటి మీదటువంటి కొంత అవగాహన ఉన్నటువంటి రైతులు అటు పట్టు పరిశ్రమ కూడా వారు అవలంబించడం ద్వారా, ఇట్లా ఒక్క వ్యవసాయం మీదే కాకుండా అవకాశం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఇతర మన వ్యవస్థలు కూడా వీటికి అనుసంధానం చేయడం ద్వారా మనకేంటంటే సంవత్సరం పొడుగున మనకి రెగ్యులర్ గా ఇన్కమ్
1: వస్తుంది సార్.
0: రోజు వస్తుంది సార్, రోజు ఇప్పుడు కోళ్ళు పెంచుతున్నాం, గుడ్లు ద్వారా రోజు వస్తుంది, పాలు ఉంటే పాల ద్వారా రోజు వస్తుంది. అట్లా రోజు ఇన్కమ్ రావడం అనేది రైతుకి అత్యవసరం సార్. కాబట్టి ఇన్కమ్తో పాటు అధికమైనటువంటి నికర ఆదాయం కూడా, నిశ్చితమైనటువంటి నికర ఆదాయం, ఇటువంటి సమస్యాత్మక పరిస్థితులను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమీకృత వ్యవసాయ విధానాలని రైతులు ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు మనం జోడించుకోవడం, ఆచరించడం ద్వారా ఎన్నోటువంటి ప్రభావాలు భవిష్యత్తులో వచ్చినప్పుడు కూడాను, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాటిని సులువుగా అధిగమించే అవకాశం ఉంది సార్.
1: డాక్టర్ అన్నపు ఉపేంద్రరావు గారు, ప్రధానంగా ఎన్నెన్నో అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటి ప్రభావం ఏ విధంగా మన వ్యవసాయం మీద పడుతుంది, రైతు సోదరులు ఆ పరిస్థితుల్లో ముఖ్యంగా బెట్ట వచ్చినట్లయితే ఎలా కాపాడుకోవాలి, చాలా చక్కగా వివరంగా అందించారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్. నమస్కారాలండి.
2: ఇంతవరకు ఎల్నినో ప్రభావంతో వివిధ పంటల్లో బెట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఉపేందర్రావు గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు.
3: అప్పన్నా నాకు కొంచెం డబ్బులు అవసరం అప్పన్నా, నువ్వే సర్దాలి.
1: ఎందుకు చిట్టమ్మా?
3: ఎందుకేంటి ఎందుకు? నేను మరి పురుగు మందులు అదే కొనుక్కోవాలి. నువ్వు మరి ఎందుకు ఏంటి ఇలా అడగడం కూడా కరెక్ట్ కాదప్పన్నా.
1: అసలు ఏమైంది, ఏ పురుగు కోసం?
3: పోయినసారి నీకు తెలుసు కదా నాకు వరిలో కాండం తొలిచే పురుగు ఎంత నష్టపోయానో, అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా ముందే నేను మందు కొని పెట్టుకోదలుచుకున్నాను.
1: ఒక పని చెయ్యి, నీకు ఒక మంచి మార్గం చెప్తా. ఏంటంటే ఈ డబ్బు ఖర్చు బాగా తగ్గించి అతి తక్కువ ఖర్చుతోటి ట్రైకోగ్రామా కార్డులు గనక మనం పొలంలో పెట్టుకుంటే పురుగు రాకుండానే ఆ గుడ్డు దశలో నాశనం చేసేస్తాయి.
3: ట్రైకోగ్రామా కార్డ్?
1: ఇగో నా దగ్గర ఉన్నాయి, ఈసారి పెట్టి నువ్వు ప్రయత్నించి చూడు, తర్వాత కావాలంటే నువ్వు వెళ్ళి కొనుక్కుందు కానీ.
3: అబ్బా మా మంచి అప్పన్న, విషయం చెప్తే చాలు అది అయిపోతుంది.
2: ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రైతాంగానికి శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, వరి పండించే రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహా. వరి పిలకలు వేసే దశలో ఉంది. ఇప్పుడు నీరు 5 నుండి 7 సెంటీమీటర్లు నిలిచి ఉండేలా చూసుకోవాలి. భారీ వర్షం తర్వాత 24 గంటలలోపు అదనపు నీటిని తీసివేయాలి. అలా చేయడం వల్ల పొలం నడవగలిగేలా ఉంటుంది. నత్రజని పైపాటి ఎరువుగా వాడేటప్పుడు పొలంలో నడవగలిగేలా ఉండాలి. 2వ దఫా నత్రజని ఎరువులు వేయండి. పొటాష్ తక్కువగా ఉంటే ఎకరానికి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10 నుండి 12 కిలోలు జోడించుకోవాలి. అలాగే కలుపు మొక్కలు ఉంటే గనక నీరు నిస్సారంగా ఉన్నప్పుడు, అనగా 2 నుండి 3 సెంటీమీటర్లు ఉన్నప్పుడు కలుపు తీయడం చేయాలి. అలాగే తెగుళ్ళ గురించి ఒకసారి చూద్దాం. అగ్గి తెగులు ఉన్నట్లయితే, ఆకు కుదుళ్ళు గాయాలు చూపించినట్లయితే గనక ట్రైసైక్లాజోల్ 75 WP 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే గవ్వకుళ్ళు వ్యాధి ఉన్నట్లయితే, నిలువు గాయాలు లేదా ఆకు చనిపోయిన గుబ్బలు కనిపిస్తే హెక్సాకొనజోల్ 5EC 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దోమపోటు అలాగే సుడిదోమ ఉన్నట్లయితే గనక బ్రూఫోఫెజిన్ 25SC 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటి మట్టాన్ని 2-3 రోజులు తక్కువగా ఉంచుకోవాలి. ఇవి శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరంతవరకు కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇప్పుడు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఈడియట్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. రచన కండుకొండ.

0: తర్వాత సంకీర్తన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాట వింటారు. రచన సిరివేనల సీతారాం శాస్త్రి.
1: మనసున మలిచిన

చివరగా గ్యాంగ్లేటర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్రపాండి పాట వింటారు.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. 8:15, 9:30 తిరిగి స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ముందుగా సంస్కృత ప్రసంగం. భర్తృహరి నీతి శతకం, ధైర్య పద్ధత్యం గురించి డాక్టర్ ప్రభలా శ్రీవల్లి గారి సంస్కృత ప్రసంగం అంటారు.
1: ప్రపంచవాంగ్మయే సంస్కృతవాంగ్మయస్య ప్రత్యేకం స్థానం విద్యతే. ఏతదతి ప్రాచీనం తథైవ అతి విస్తృతమపి. ప్రాచీనాః లాక్షణికాః వాంగ్మయం వేదపురాణ కావ్యభేదేన త్రిధా విభజ్య తేషాం స్వరూపం స్వభావంచ అకథయన్. వేదః శబ్దప్రధానః ప్రభుసంమితశ్చ. ప్రభుశాసనమివ వేదశాసనమప్యనుల్లంఘ్యం. పురాణాని అర్థప్రధానాని సుహృత్సంమితాని చ. తాని చ వేదపరమార్థానేవ సుబోధకతయా కథారూపేణ ఉపవర్ణ్య మిత్రమివ కర్తవ్యాకర్తవ్యోపదేశం కుర్వంతి. కావ్యాని ఉక్తిప్రధానాని కాంతాసంమితాని చ భవంతి. యద్యపి వేదపురాణకావ్యేభ్యో జాయమానః కర్తవ్యోపదేశః సమానః, తథాపి ఉపదేశశైలీ భేదాత్ తే భిన్నాః. వేదాః శాసకాః, పురాణాని బోధకాని, కావ్యాని చ రంజకాని. త్రిష్వపి ఉపదేశః తుల్యః, సరసోపదేశస్తు కావ్యే విశేషః. ధర్మార్థకామమోక్షేషు వైచక్షణ్యం కళాసు చ కరోతి కీర్తిం ప్రీతించ సాధుకావ్య నిషేవణం ఇతి కావ్యస్య ప్రయోజనమవదత్ భామహాచార్యః. చతుర్వర్గ వ్యుత్పత్తిః కళాపరిజ్ఞానం కీర్తిః ఆనందస్య ప్రయోజనానీతి తస్య మతం. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సద్యః పరనివృతయే కాంతాసంమితతయోపదేశయుజే ఇతి కావ్యప్రకాశకారః మమ్మటః కావ్యప్రయోజనాన్యకథయత్. ఆనందోపదేశౌ కావ్యస్య పరమప్రయోజనావితి సర్వైః అంగీకారేపి తయోః ద్వయోర్మధ్యే కస్య వా ప్రాధాన్యం ఇతి విషయే మతభేదో వర్తతే. ఆనందః ఏవ కావ్యస్య పరమం ప్రయోజనమిత్యవదన్ కేచన. విశ్వశ్రేయః కావ్యం ఇతి కేచన ఉపదేశప్రాధాన్యం సముదీరయన్. కవీనాం కావ్యరసాస్వాదనతత్పరాః ప్రజాః కాంతాసంమితతయా ఉక్తాన్ నీతిధర్మాదీన్ అనుసరంతి. సత్కవీనాం ఉపదేశాః ఆజంద్రతారార్కం జనాన్ సన్మార్గావలంబాన్ కుర్వంతీత్యత్ర నాస్తి సంశయలేశః. రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత్ ఇతి సన్మార్గే నయంతి. కావ్యేషు ముక్తకకావ్యానాం వైశిష్ట్యం వర్తతే. ఏకశ్లోకో ముక్తకం స్యాత్ ఇతి లాక్షణికాః వదంతి. అన్యశ్లోక భావానపేక్షతయా కేవలం ఏకేనైవ శ్లోకేన సంపూర్ణః భావః వ్యక్తశ్చేత్ సహా శ్లోకః ముక్తకమితి వ్యవహ్రియతే. ముక్తక కవిషు భర్తృహరిః

అగ్రేసరః అనేన విరచితం సుభాషితత్రిశతినామకం కావ్యం. అత్ర శతశ్లోకాః నీతిబోధకాః, శతశ్లోకాః శృంగారబోధకాః, శతశ్లోకాః వైరాగ్యబోధకాః ఆహత్య శతత్రయ శ్లోకాః ఇతి సుభాషితత్రిశతిరితి నామ. ఏతచ్చతకైః అనంతకీర్తిమవాప భర్తృహరిః. రత్నతుల్యైః శ్లోకైః జనసామాన్యే ఆదరణీయః కవిరభూత్. అత ఏవ ఏతన్మార్గః బహవైరనుసృతః తదనంతరే కాలే. బహూనాం సంస్కృతకవయ ఇవ భర్తృహరేరపి కాలః యుదమిత్తతయా వక్తుం న శక్యతే. పంచతంత్రే హితోపదేశగ్రంథే చ భర్తృహరి సుభాషితత్రిశతితః అనేక శ్లోకాః ఉదాహరణార్థం స్వీకృతాః. నైకాసు భారతీయ భాషాసు ఏవన విదేశీభాషాస్వపి అనూదితోయం గ్రంథః. క్రీస్తోః పరం ద్వాదశశతాబ్దీయానాం శ్రీరామచంద్రబుధేంద్రాణాం వ్యాఖ్యా లోకే ప్రసిద్ధా. అత్ర శతకేషు ఏకం క్రమం వినిశ్చిత్య భావవ్యక్తీకరణార్థం పద్ధతయః కల్పనం పాఠకానాం సుబోధకం వర్తతే. కిమపి విషయం జ్ఞాతుం తత్పద్ధతిస్థ శ్లోకపఠనం ఇది సుష్ఠు వ్యవస్థ అకరోత్. సుభాషితత్రిశత్యాం నీతిశతకే మూర్ఖపద్ధతి, విద్వత్పద్ధతి, మానసౌర్యపద్ధతి, అర్ధపద్ధతి, దుర్జనపద్ధతి, సుజనపద్ధతి, పరోపకారపద్ధతి, ధైర్యపద్ధతి, దైవపద్ధతి, కర్మపద్ధతి ఇతి దశ విభాగాః విలసంతి. తత్ర ధైర్యపద్ధతిం వర్ణయన్ భర్తృహరిః రత్నైర్మహాబ్ధే స్తుతుశూర్ణ దేవా నభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః ఇతి వదతి. అమృత సాధనార్థం దేవాః క్షీరసాగర మథన సమయే బహూని రత్నాని లబ్ధాని, పరంతు తైః సంతృప్తిం న ప్రాప్నువన్. అతి భయంకర కాలకూట విషః ప్రాప్తః తథాపి తేన భీతిం న ప్రాప్నువన్. తేషాం లక్ష్యం అమృత ప్రాప్తిః, తత్ప్రాప్తిపర్యంతం ధీరాః దేవాః ప్రయత్నం న అత్యజన్ ఇతి శ్లోకస్యాస్య భావః. తథైవ లోకేపి మహాత్మనాం జీవనం పరిశీలయామశ్చేత్ లక్ష్యసాధన తత్పరాః తే తత్ప్రాప్తిపర్యంతం యావత్ ప్రయత్నశీలాః భవంతి ఇతి ఆదర్శభూతోయం విషయః ఆధునికకాలికానాం విద్యార్థినాం. తథైవ ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమగుణాన పరిత్యజంతి. విఘ్నాగమనభీత్యా నీచాః కార్యస్య ప్రారంభమేవ న కుర్వంతి, కార్యమారభ్య మధ్యాః విఘ్నైః త్యజంతి. పరంతు ఉత్తమగుణాః ధీరాః విఘ్నైః పునఃపునః బాధితాపి ప్రారబ్ధం కార్యం న పరిత్యజంతి, కార్యసాఫల్యతాం ప్రాప్నువంతి ఇతి శ్లోకస్యాస్య భావః. క్వచిత్ పృథ్వీ శయ్యః క్వచిదపి చ పర్యంకశయను క్వచిచ్ఛాకాహారః క్వచిదపి చ సాల్యోదనరుచిః క్వచిత్ కంధాధారీ క్వచిదపి చ దివ్యాంబరధరో మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖం. కార్యసాధన తత్పరః సహృదయః ధీరః కార్యసాధనావసరే పృథివ్యాంశయామి వా పర్యంకేశయామి వా ఇతి న గణయతి. కందమూలఫలాని ఖాదామి వా షడ్రసోపేత భోజనం ఖాదామి వా ఇతి న పశ్యతి. జీర్ణవస్త్రాణి దధామి వా పీతాంబరాణి దధామి వా ఇతి న పరిశీలయతి. కార్యాచరణ దీక్షాబద్ధః మనస్వీ విషయాసక్తః న భవతి. కార్యసిద్ధౌ ఏవ దృష్టిః పరంతు తత్ సాధనావసరే ప్రాప్తే సుఖదుఃఖే న గణయతి. అర్థాత్ సుఖదుఃఖే చ ఏకయైవ రీత్యా తిష్ఠతీతి భావః. తథైవ నిందంతు నీతి నిపుణా యది వాస్తువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథేష్టం అద్యైవ వా మరణమస్తు యుగాంతరేవ న్యాయాత్ పథః ప్రవిచలంతి పదం న ధీరాః. న్యాయబద్ధ వర్తనశీలానాం ధీరాణాం జీవనం వర్ణయతి కవిః. నీతి నిపుణానాం నిందయా న నిరుత్సాహం ప్రాప్నువంతి, స్తుత్యా న ఉత్సాహం ప్రాప్నువంతి, సంపత్ప్రాప్త్యా న నందంతి అథవా దారిద్ర్యేణ న దుఃఖం అనుభవంతి, ప్రాణాపాయేన న బిభ్యంతి అథవా దీర్ఘాయుణా న తుష్యంతి. అర్థాత్ ధీరాః సుఖదుఃఖే సమానే మత్వా తేషాం అప్రభావితాః నిశ్చితం న్యాయమార్గం న త్యజంతి కదాపి.
సుఖదుఃఖ ప్రాప్తి సమయే తేషాం

స్వభావమత్యక్త్వా న్యాయమార్గం యే అనుసరంతి తే ధీరాః ఇతి ధీరపద్ధతిం వర్ణయతి భర్తృహరిః. సంపత్తౌ చ విపత్తౌ చ మహతామేక రూపత ఉదయే సవితా రక్తః రక్తశ్చాస్తమయే తథా ఇతి ప్రసిద్ధః శ్లోకః అయమేవ అర్థం దృఢయతి. శ్రీరామచంద్రః మహారాజతనయశ్చేదపి అరణ్యవాస సమయే పృథివ్యాం శయనం శాకాహారభోజనం వల్కలవస్త్రధారణంచ అకరోత్ తథాపి తత్ క్లేశం న గణయతి. చతుర్దశవర్షాణి యావత్ అరణ్యవాసం సంపూర్ణం కరోతి ధైర్యేణ శ్రీరామచంద్రః. తథైవ ధర్మరాజః హరిశ్చంద్రః వివేకానందః ఇత్యాది మహానుభావాః ఏవమేవ ప్రవర్తయిత్వా ఏతాదృశశ్లోకానాం ఉదాహరణభూతాః సర్వకాలేష్వపి అస్మాదృశానాం ఆదర్శభూతాః. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి ఏషాం యశః కాయే జరామరణజం భయం ఇతి నీతిశతకే భర్తృహరేః శ్లోకః విలసతి. అత్రోక్తవత్ భర్తృహరిః రససిద్ధః కవిః యశః కాయేన లోకే చిరంజీవతి చ. ప్రపంచవాంగ్మయంలో సంస్కృతవాంగ్మయానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సంస్కృతవాంగ్మయం చాలా ప్రాచీనమైనది మరియు మిక్కిలి విస్తృతమైనది. మన వాంగ్మయాన్ని వేద పురాణ కావ్యభేదాలతో మూడుగా విభజింపవచ్చు. ఈ మూడు వాంగ్మయాలలో చెప్పే ఉపదేశాలు సమానమే అయినా ఉపదేశ శైలిలో చాలా భేదముంది. వేదాలు శాసిస్తాయి ప్రభువులా, పురాణాలు బోధిస్తాయి మిత్రునిలా, కావ్యాలు అలరిస్తాయి కాంతా సమ్మితంగా. సరసంగా ఉపదేశించడం వలన కావ్యాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటాయి. ఈ కావ్యాల వలన చతుర్వర్గ ఫలప్రాప్తి, కళా పరిజ్ఞానం, కీర్తి, ఆనందం, ధనం, వ్యవహార జ్ఞానం ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆలంకారికులు ఉద్ఘాటించారు. అన్నింట్లోకి ఉపదేశం ఆనందం పరమ ప్రయోజనాలనటంలో సందేహం లేదు. కావ్య రసాస్వాదన తత్పరులైన ప్రజలు కాంతా సమ్మితంగా చెప్పిన కావ్యాలలోని నీతి ధర్మాలను అనుసరిస్తారు. సత్కవుల ఉపదేశాలు ప్రజలను సన్మార్గంలో నడిపించడంలో ఎంతో సహకరిస్తాయి. రామునిలా ప్రవర్తించాలి, రావణునిలా కాదు అని లలితంగా బోధిస్తాయి. ఈ కావ్యాలలో ఎన్నో భేదాలున్నాయి. వాణిలో ముక్తక కావ్యములకు విశిష్టత కలదు. వేరే శ్లోకముతో సంబంధం లేకుండా సంపూర్ణ భావమును ఒకే శ్లోకంలో వ్యక్తపరచగలది ముక్తకం అనబడుతుంది. ముక్తక కవులలో భర్తృహరి అగ్రేసరుడు. ఈయన రచించిన సుభాషిత త్రిశతి మిక్కిలి లోక ప్రసిద్ధి పొందినటువంటి కావ్యము. చాలామంది సంస్కృత కవుల కాలము వలె భర్తృహరి కాలమును కూడా ఖచ్చితంగా చెప్పలేము. పంచతంత్రం, హితోపదేశం మొదలైన గ్రంథాలలో భర్తృహరి నీతిశతక పద్యాలెన్నో ఉదాహరింపబడినవి. సుభాషిత త్రిశతిలో 100 శ్లోకాలు నీతిశతకం, 100 శ్లోకాలు శృంగార శతకం, 100 శ్లోకాలు వైరాగ్య శతకం, మొత్తం 300 శ్లోకాలు. ఇందులో నీతిశతకం జనబాహుళ్యంలో విస్తృత ప్రచారం పొందినది. ఈ శతకాలలో ఒక క్రమం అనుసరించి భావవ్యక్తీకరణకు పద్ధతులను కల్పించుట వలన పాఠకులకు సులభగ్రాహ్యం అవుతోంది. నీతిశతకంలో మూర్ఖ పద్ధతి, విద్వత్ పద్ధతి, మానసౌర్య పద్ధతి, అర్థ పద్ధతి, దుర్జన పద్ధతి, సుజన పద్ధతి, పరోపకార పద్ధతి, ధైర్య పద్ధతి, దైవ పద్ధతి, కర్మ పద్ధతి అని 10 విభాగాలుగా విభజించారు. ఒక్కొక్క పద్ధతి 10 శ్లోకాలతో వర్ణించబడింది. ఇందులో ధైర్య పద్ధతి లేదా ధీర పద్ధతి చక్కగా వర్ణించబడింది. క్షీరసాగరాన్ని మధించేటప్పుడు ఎన్నో రత్నాలు లభించాయి కానీ వాటితో దేవతలు సంతృప్తి చెందలేదు. భయంకర కాలకూట విషం వచ్చినా భయపడలేదు. వారి లక్ష్యం అమృత ప్రాప్తి. అది లభించే వరకు ప్రయత్నం ఆపలేదు. ధీరులు నిశ్చితార్థాన్ని విడవరు అని వర్ణిస్తాడు కవి. నీచులు విఘ్నాలకు భయపడి ఏ పనిని ప్రారంభించరు. మధ్యములు ప్రారంభించి విఘ్నాలు వస్తే పనులు మధ్యలో వదిలేస్తారు. ఉత్తమ గుణులు ధీరులు ఎన్ని విఘ్నాలు వచ్చినా వాటినన్నింటినీ అధిగమించి కార్య సాఫల్యతను పొందుతారని వివరించాడు భర్తృహరి. అలాగే లక్ష్య సాధనలో ఎన్ని కష్టములొచ్చినా వెరవక కార్యాచరణ దీక్షాబద్ధులై సుఖదుఃఖాలను సమానంగా గ్రహిస్తారని, కార్యసిద్ధి మీద మాత్రమే దృష్టి పెడతారని వర్ణిస్తాడు భర్తృహరి. లక్ష్య సాధన ప్రయత్నంలో ఉండగా నిందను స్తుతిని ఒకేలా స్వీకరిస్తారు. ధనం ప్రాప్తించినా నష్టపోయినా లక్ష్య పెట్టరు. మరణమాసన్నమైనా భయపడక, దీర్ఘాయుష్షు కలిగినా సంతోషింపక, వారు ఎంచుకున్న న్యాయమార్గము నుండి చెలింపని వారే ధీరులు అని ధైర్య పద్ధతిని వర్ణిస్తాడు కవి.

0: మనకు లోకంలో శ్రీరామచంద్రుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, వివేకానందుడు మొదలైన మహానుభావులంతా ధీరులే. వారి మార్గం మనకు ఎప్పుడూ అనుసరింపదగ్గదే.
1: మీరింతవరకు భర్తృహరి నీతి శతకం ధైర్య పద్ధతి గురించి డాక్టర్ ప్రభలా శ్రీవల్లి గారి సంస్కృత ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లలో కూడా వినవచ్చు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా పాండ్ పాట వింటారు. రచన దాసరి నారాయణరావు.

తర్వాత రుద్రవీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్, కేఎస్ చిత్రపాండి పాట వింటారు. రచన సిరివేనల సీతారాం శాస్త్రి.

చివరిగా నాలుగు స్తంభాల ఆట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాండ్ పాట వింటారు. రచన వేటూరి సుందరరామూర్తి.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. మరి తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశం ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక హై. आज अडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో తగిన పాత్ర ఉండాలని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
1: अब और टाला नहीं जा सकता. पर टैक्स बेस्ड नेगोशिएशंस को निश्चित समय सीमा और स्पष्ट परिणाम से जोड़ना होगा. उसी तरह फाइनेंशियल इंस्टीट्यूशंस में वोटिंग पावर, लीडरशिप पोजीशंस और पॉलिसी प्रायोरिटीज आज की इकोनॉमिक रियलिटीज के अनुसार होनी चाहिए.
0: సముద్రయాన కార్మికులకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. సదస్సు ప్రారంభ ప్రసంగంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ,

0: తో సముద్రయాన కార్మికులు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వారికి తగిన సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత దేశాల సముద్ర వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: సీ ఫేరర్స్ కా వైశ్విక్ వ్యాపార్ మే బహుత్ బడా యోగదాన్ హై కింతు అక్సర్ ముష్కిల్ సమయ మే ఉన్హే సహారే కీ కమీ మహసూస్ హోతీ హై. మేరా ప్రస్తావ్ హై కీ క్యా హమ్ సీ ఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ బనా సక్తే హై. ఇస్కే మాధ్యమ్ సే సంబంధిత దేశో కీ మెరిటైమ్ అథారిటీ ఆర్ మిషన్స్ కో జోడా జాయేగా. ఇస్సే డిస్ట్రెస్ అలర్ట్స్, మెడికల్ అసిస్టెన్స్, పరివారో కో సూచనా తథా ఇవాక్యుయేషన్ మే సహయోగ్ దియా జా సక్తా హై.
0: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్ధికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: India's innovation ecosystem has grown rapidly. The journey of Bharat Innovates has already created global impact. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship from lab to market, from India to world.
0: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకరగా మార్చే స్వదేశీ సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డిఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా, జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్లు సాధించిన భారత్ 3వ టైటిల్ కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి T20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 T20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

భారత్ చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్జౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలి రోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు చిత్రగీతం వింటారు. బొబ్బలి పులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

తర్వాత అభిలాష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన వేటూరు సుందరరామ్మూర్తి.

తర్వాత గూడు పొటాని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాండ్య పాట వింటారు, రచన దాశరథి.

తర్వాత చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలా పాండే పాట వింటారు. రచన పింగళి నాగేంద్రరావు.

తర్వాత సుఖదుఖాలు చిత్రం నుంచి పీ సుశీలా పాండ్ పాట వింటారు. రచన దేవులపల్లి కృష్ణ శాస్త్రి.

చివరిగా పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్ పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం

జాన్ అగస్టిన్ షారోన్ కుమార్ గోవాడ. 6:30 పొలం పనులు. పంటల్లో సమగ్ర యాజమాన్యం అంటే గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:15 ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందంట ఆమెని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్. గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 7:20 ఉదయ సమయరాల్లో నేటి మాట. విప్లవ వీరుడు జితేంద్రనాథ్ దాస్ గారి వర్ధంత సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటారు. తర్వాత తెలుగులో నాటక సినీ రచయిత ఆచార్య ఆత్రేయ గారి వర్ధంత సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. తర్వాత లేఖావళి కార్యక్రమంపై మీ స్పందనకు పోస్ట్ కార్డ్ లేదా ఈమెయిల్ arpcvsp@gmail.com లేదా వాట్సాప్ నంబర్ 7416172999 ద్వారా కూడా తెలియజేయవచ్చు. తర్వాత పుష్పాంజలి సమాచారవాణి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:30 అలసంధాన కర్ణాటక సంగీత కచేరి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు. శ్రోతలు కోరిన పాటలు ఫోన్ ద్వారా వినవచ్చు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:40 భక్తి సంగీతం శ్రీ ఎంఎస్విసిఎన్ఎస్ జ్వాలాప్రసాద్ గారు పాడిన భక్తి గీతాలు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ పురణం రవీంద్రుడు మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి డి నాగజ్యోతి గారి స్వీయ కవితలు వింటారు. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో శృతిరంజని మ్యూజిక్ క్లాసిక్ విద్యార్థుల కథప కార్యక్రమం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 యువని యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యా రాగాలు మెలోడీ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, తర్వాత ప్రేరణ, అనంతరం వ్యక్తిత్వం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా భూక మతాలకు తగ్గ వ్యవసాయ యాంత్రీకరణ గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ రాయ్ గారి ప్రసంగం. తర్వాత జానపద గీతం. 7:30 వ్యవసాయ సమాచారం యాప్ ద్వారా మాత్రమే ప్రసారం. 7:30 నుంచి 8:30 వరకు 2026 మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్కు సంబంధించిన హిందీ మరియు ఇంగ్లీష్ ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ప్రసారం రేడియో సెట్లలో మాత్రమే. అనంతరం 9:15 రేడియో సెట్లలో మ్యాచ్ పూర్తయ్యే వరకు ప్రసారం కొనసాగుతుంది. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫీచర్ ఇంగ్లీష్లో యాప్ ద్వారా మాత్రమే వింటారు. 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ, సుమిత్ సింగ్ పాదం సెత్తార్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇది యాప్ ద్వారా మాత్రమే ప్రసారం అవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 16.3 సెంటీమీటర్లుగా నమోదయ్యింది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 16.4 డిగ్రీల సెంటీమీటర్లుగా నమోదైంది. స్థానిక వాతావరణము మంచు లేదా మసుగుతో కూడిన వాతావరణం నమోదైంది. అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు. మత్స్యకారులకు హెచ్చరిక. దక్షిణ ఛత్తీస్గఢ్
మరియు పరిసర ప్రాంతాలపైన అల్పపీడనం ప్రాంతం

కొనసాగుతుంది. ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వ్యాయామ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానం పరిసరాల ప్రాంతాలలో ఉరుములు ఎదురుగాలులతో కూడిన వాతావరణం ఉండవచ్చు. బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అప్పుడప్పుడు 60 కిలోమీటర్లు మరియు వీచే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో 45 నుంచి 55 కిలోమీటర్లు అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళకూడదని జాగ్రత్త వహించాలి. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ 12వ తారీఖు నుంచి ఈరోజు నుంచి 14వ తారీఖు మధ్య 0.7 to 0.8 mm వరకు అలలు వచ్చే అవకాశం. పడవలు అత్యంత జాగ్రత్తగా నడపాలి. అలాగే సముద్ర ప్రవాహ హెచ్చరికలు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా నెల్లూరు తీర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ప్రవాహం సుమారు 1 నుంచి 1.5 mm ఉండవచ్చు. హార్బర్ మరియు సముద్ర కార్యకలాపాలలో జాగ్రత్త అవసరము. ముఖ్యంగా సముద్రంలో అలలు గాలులు బలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లకుండా అధికారులు సూచనలు పాటించడం మంచిది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. నిలయముల సమయం 11:17 కావస్తుంది. తిరిగి రేపు ఉదయం 5:51 3.23 meters అనగా 927 kHz పై మీడియం ప్రసారాలు వినవచ్చు. సెలవు. నమస్కారం. జై హింద్.